ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 8వ తేదీ బుధవారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. శుభోదయం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఇంతవరకు మీరు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతాన్ని విందాం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ గ్యారంటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామని.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు

0: ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: పీఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్ గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్, హయత్ నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సొనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి

0: జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు. వరంగల్ జిల్లా సహకారాధిపతి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్ గారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. పది గంటలకు 12:40 తిరిగి 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం. ఇక సాయంత్రం 5:00 నుండి 6:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 మనోరంజని. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 10 నుండి ప్రసార సమాప్తి వరకు, అనగా 11 వరకు మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. వనపర్తి జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి శాంతి సుజీత్.
1: వనపర్తి జిల్లా జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రాష్ట ప్రభుత్వం 16 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలు తొలగించేందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2K Run కు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు నిర్వహించిన ఈ 2K Run లో జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. జూన్ 25 నుండి మొదలైన ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 1వ తేదీ వరకు వనపర్తి నియోజకవర్గంలో బూత్ స్థాయి అధికారులు 316 పోలింగ్ బూత్ల పరిధిలోని 275,570 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారని పేర్కొన్నారు.
2: మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఎలక్టోర్ ఫార్మ్స్ ను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల పేరు, భార్య లేకపోతే భర్త పేరు, ఆ డీటెయిల్స్ కానీ ఫిల్అప్ చేసి సంతకం చేసి ఓటరు తిరిగి BLO కి ఇచ్చినచ్చు వాటిని ఆన్లైన్ లో BLO యాప్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది.
1: డ్రగ్స్, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలవ్వకుండా ఉత్తమమైన మార్గంలో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ, ఈగల్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రగ్స్ రహిత సమాజ సాధన కోసం 2K Run నిర్వహించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో క్రీడలకు కేవలం పదుల సంఖ్యలో ఉండే బడ్జెట్ కేటాయింపులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక క్రీడల బడ్జెట్ కు సుమారు 570 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలిపారు. భారతదేశానికి యోగా ఒక కిరీటంలా అభ్యున్నతి చెందడం గర్వకారణమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. కేవలం అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ప్రత్యేకంగా యోగా చేయడం కాకుండా ప్రతిరోజు యోగాను ఒక భాగంగా సాధన చేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో సుమారు 24 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించినట్టు చెప్పారు. వాతావరణ సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమన్నారు. వనపర్తి జిల్లాలో ప్రస్తుతం 24% మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, దానిని 33% పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని IGP షనవాస్ ఖాసిం, జోగులాంబా జోన్ 7 DIG చౌహాన్తో కలిసి సందర్శించి జిల్లా పోలీస్ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన UI, గ్రేవ్, SC ST అట్రాసిటీ, పోక్సో, కాంటెస్టెడ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోక్సో, SC ST కేసుల్లో 60 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ప్రతి కేసుకు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, రౌడీషీటర్లు, KDలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించాలని, రాత్రి గస్తీని మరింత పటిష్టం చేయాలని పేర్కొన్నారు. CCTSS డేటా ఎంట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టి పోలీస్ స్టేషన్ రికార్డులను నిరంతరం నవీకరిస్తూ ఎటువంటి పెండెన్సీ లేకుండా ప్రతి కేసు వివరాలను CCTSS లో సకాలంలో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాల నివారణకు చర్యలు, సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, రాత్రి గస్తీల ద్వారా ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లా SP సునీతారెడ్డి చేపడుతున్న చర్యలపై IGP సంతృప్తి వ్యక్తం చేశారు.
0: జి శాంతి సుజీత్ గారు అందజేసిన వనపర్తి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్ ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్ధమైన 3వ భారత్ ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్ ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషి హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాత్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇండోనేషియా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AERNews_HVDని ఫాలో అవ్వండి.

ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ధి చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ, అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి.

0: ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్ గారు. ఈ కార్యక్రమం వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ ఇల్లందుల రవికుమార్ గారు.
5: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయడానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: సార్, మరి ఇప్పుడు వికసిత భారత్ దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది. అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
6: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021లో ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
5: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
6: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ

0: రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో 2 లక్షల మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 2 లక్షల సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పిజి, మార్కెటింగ్ గిడ్డంగులు, అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9.5 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్టు కూడా, అంటే NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి, అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా AIF అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి, ఇంకా ఇతర పథకాలు కూడా AMI కానీ, PM CME కానీ, ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ, ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ, అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా, ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లే సహకార బ్యాంకింగ్లో కూడా EKYC ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్, అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం EGEM పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ E-మార్కెటింగ్ ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా, ప్లస్ పారదర్శకత ఉండే విధంగా, అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా,
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, EGEM పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ

0: మానవ వనరులను సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి ఎన్సిడిఎన్ నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్, అంటే జాతీయ లెవెల్లో సహకార సంఘాల డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీసు, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకున్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా అవకాశం?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం, ఒక చట్ట ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్స్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనంటే ఇంకేమన్నా ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేదరైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జియో ఇనిషియేటివ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: ఇంతవరకు మీరు సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, వరంగల్ జిల్లా సహకారాధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్ గారు. ఇప్పుడు వినండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: మేరా జూతా హై జపానీ, ఏ పటలూన్ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
7: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
6: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇప్పుడు సినీ గీతం విందాం. నీ స్నేహం ఈ చిత్రం కోసం RP పట్నాయక్ రాజేష్ ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం RP పట్నాయక్.

ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

కార్యక్రమంలో తర్వాత వినండి జనతా గ్యారేజ్. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, రేణినా రెడ్డి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందర్నీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: బాహుబలి 2 ఈ చిత్రం కోసం కాలభైరవ బృందం ఆలపించిన గీతం సంగీతం కీరవాణి.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: ఒకే ఒక్కడు ఈ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం వినండి. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కడారి శ్రీనివాస్ బృందం ఆలపించిన జానపద గీతాలు

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జానపద సంగీత కార్యక్రమంలో తర్వాత వినండి.
2: అరే కొనగమ్మలు వినాయ్ కోగులే పూసినాయ్, కొనగమ్మలు వినాయ్ కోగులే.

0: అడొచ్చ జానకి, అడొచ్చ జానకి కోడి పందెము ఆడి గెలిచొచ్చ జానకి కోడి పందెము,
1: అడొచ్చ జానకి కోడి పందెము ఆడి గెలిచొచ్చ జానకి కోడి పందెము,
0: అడొచ్చ జానకి కోడి

ఉనగమ్మలు వినాయకులే పూసినాయి అడత్త జాలకి అడత్త జాలకి అడత్త జాలకి.

జైలవ కుశ ఈ చిత్రం కోసం జస్ప్రీత్ రేణినారెడ్డి ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట రాజు వేడ్స్ రాంబాయి. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, జయశ్రీ ఆలపించిన గీతం. గీతరచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ ఆలపించిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఓజీ ఈ చిత్రం కోసం శృతిరంజని ఆలపించిన గీతం. గీతరచన కళ్యాణ్ చక్రవర్తి, స్వరపరచిన వారు ఎస్ఎస్ తమన్.

మీరు వింటున్న ఈ పాట రాజాసాబ్. ఈ చిత్రం కోసం విశాల్ మిశ్రా, శృతి రేణిన ఆలపించిన కృష్ణకాంత్ గీతం సంగీతం ఎస్ఎస్ తమన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి జట్టి. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీత రచన శ్రీమణి, సంగీతం కార్తీక్ కోదండ కొడకన్లా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్ నాన్న, ఈ చిత్రం కోసం ధ్రువ విక్రమ్ శృతిహాసన ఆలపించిన గీతం, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషమ్ అబ్దుల్ వాహబ్.

మీరు వింటున్న ఈ పాట అమరన్. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: తండేల్ ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో నక్ష అజీజ్, శ్రేయ ఘోషాల్ ఆలపించిన గీతం. గీతరచన శ్రీమణి.

మీరు వింటున్న ఈ పాట తెలుసు కదా. ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన గీతం, గీత రచన కృష్ణకాంత్, సంగీతం తమన్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట గుంటూరుకారం. ఈ చిత్రం కోసం శిల్పారావు ఆలపించిన గీతం. గీతరచన రామజోగయ్య శాస్త్రి. స్వరపరిచిన వారు ఎస్ఎస్ తమన్.

ఇంతవరకు మీరు చిత్రసీమ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశం, ఇండోనేషియా అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. జయశంకర్ బహ్రెయిన్ 2 రోజుల పర్యటన నిన్న ముగిసింది. ఈ పర్యటన సందర్భంగా యువరాజు ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ సమక్షంలో డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాను కలిశారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపించబడిన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ కేంద్రం ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని సమర్థించిందని గడ్కరీ చెప్పారు.

విశ్రమ ఇంధనం కారణంగా సమస్యలు తలెత్తిన ఒక వాహనాన్నైనా చూపించాలని విమర్శకులను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడానికి 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. హైదరాబాద్లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆయన, తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. తెలంగాణ ఉద్యమకారులు వారి కుటుంబాల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్, ఎం కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులు, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులతో చర్చించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X@AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం 10:35 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనము 2000 నుంచి 2015 15 ఏళ్ళు ఈ 15 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ని మనం ప్లే చేసుకుందాం. అండ్ ఈ 15 ఇయర్స్ టైం బౌండ్లో మీకు నచ్చిన పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి 0402324082 నెంబర్కి. సో ఆ పాటల్ని మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా ప్లే చేసుకుందాం. ప్రస్తుతానికైతే కారుణ్య పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం చిరుత సినిమా నుంచి మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు మనం ఎవర్ గ్రీన్ హిట్స్గా 2000 నుంచి 2015, ఈ 15 ఇయర్స్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేసుకుంటాం. అండ్ చాలామంది మనకి మెసేజ్లు పెట్టారు. నమస్కారం, రఘునాథ్పురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, అలాగే రోజా, రమణి, రాకేష్, రోజా మళ్ళీ పెట్టారు. స్నేహలత కేపీహెచ్పి ఫస్ట్ ఫేజ్ నుంచి మెసేజ్ చేశారు. కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని గుడ్ మార్నింగ్ అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేద, ఆయిషా మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం కార్తీక్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM 10:33:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు అండ్ శివాజీ సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ మీరు విన్నారు. రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చింది. రజనీకాంత్ గారు అలాగే శ్రేయ యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ఎవర్ గ్రీన్ హిట్స్గా మనం ఈరోజు ప్లే చేసుకుంటున్నాం. 15 ఇయర్స్ టైం బాండ్ ఈరోజు 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ టైం బాండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు షోలో మెసేజ్ చేయొచ్చు 04023240852 నెంబర్కి. అంటే ఈ 15 ఇయర్స్లో మీరు ఏదైనా సాంగ్ వినాలి అని అనుకుంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయొచ్చు. ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం నుంచి, అలాగే రోజా వరంగల్ నుంచి, రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఆర్ఆర్ చౌరస్తా రాజునగర్ నుంచి, అలాగే వరంగల్ కాశీబుగ నుంచి వంగ సురేష్, దివ్య, వాణి, రాణి, వేమంత్, నిహాల్, అయాన్, అలాగే రోజా, రమణి, రేఖ, సుచిత్ర నుంచి, శుభోదయం, జానకంపేట నుంచి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సోను, సాయి, ఎడపల్లి మండలం నుంచి ఈ శ్రోతలు. అండ్ మీ అందరి కోసం గోల్డ్ దేవరాజ్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్, స్టే ట్యూన్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆవార సినిమానుంచి సుఫై ట్రాక్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 దాకా 15 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. తోట శివ, పార్వతి, మురళీకృష్ణ, సిద్ధార్థ, గౌతమి ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ నుంచి, అలాగే చింత శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి నుంచి, మోతే కృష్ణ, సంతోష స్పందన, శివ, సాయి, రాములు, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి ఒక పాట మీ అందరి కోసం. కాసర్ల శ్యామ్ గారు రాసిన పాటని మీకోసం ప్లే చేస్తున్నారు. స్టే ట్యూన్. ఇదిగో ఈ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్, శ్రీకాంత్ గారు యాక్ట్ చేసిన సినిమా నుంచి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

ఒక్కడు సినిమా నుంచి సూపర్ హిట్ ట్రాక్ విన్నారు. ఉదిత్ నారాయణ్ సుజాత గారు పాడిన పాట, మనీష్ శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన పాట. ఈ మధ్య ఈ సినిమా రీరిలీజ్ కూడా అయింది. 10:30:45 ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. గంభీరావుపేట నుంచి ఆవునూరి విజయలక్ష్మి, సంతోష్, సాయి కిరణ్, రమ్య, నందన్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వీళ్ళు, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీ కళాభువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మనకు మెసేజ్ చేశారు. మీ అందరి కోసం ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఈ టైం బౌండ్లో వచ్చిన పాట, మల్లికార్జున మహాలక్ష్మి పాడిన ఈ పాట రణం సినిమా నుంచి.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 10:56 మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుంచి 2015 ఈ 15 ఇయర్స్ టైం బౌండ్లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాము. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి నమస్కారం. ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్లో మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డ, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, కృష్ణవేణి, స్వరూప, నమస్తే. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, అలాగే హేమలత, విశ్వనాథ్, సౌటుపల్ నుంచి గుడ్ మార్నింగ్, రాకేష్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఈ టైం బౌండ్లో వచ్చిన ఇవాల్టి ఎవర్గ్రీన్ హిట్స్లో మనం ప్లే చేసుకుంటున్న లాస్ట్ సాంగ్ అనమాట. విత్ దిస్ సాంగ్ మనం ఇవాల్టి షోకి పులి స్టాప్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఆర్జీ కూడా రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయంటూ బోల్డ్ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత మూడేళ్లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిల్లో డ్రాపౌట్ రేట్లు గణనీయంగా తగ్గాయి. భారత పాఠశాల విద్యకు సంబంధించి యూనిఫైడ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ 2025-26 నివేదికను విద్యామంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రిపరేటరీ స్థాయిలో డ్రాపౌట్ రేటు 2024-25 2.3% నుండి 2025-26 1.8% తగ్గింది. అలాగే సెకండరీ స్థాయిలో ఇది 8.2% నుండి 7% తగ్గింది. ప్రపంచ వృద్ధిని నడిపించడంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న సాయంత్రం ఇండోనేషియాలోని జకార్తాలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో పనిచేస్తోందని మోదీ అన్నారు. భారతదేశం 1 బిలియన్కు పైగా కలలను సాకారం చేసుకుంటున్న దేశమని, ఇంధనం, కనెక్టివిటీ నుండి సెమీకండక్టర్ తయారీ వరకు వివిధ రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి పరిశీలించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి, మీర్పేట్, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయి ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర

ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ఆధారిత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం మాట్లాడుతూ ఆయన, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విస్తృత ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి బీఎడ్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని విశ్వవిద్యాలయం తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 కాగా, ప్రవేశ పరీక్ష 2 ఆగస్టున తెలంగాణలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05 దాటి 4 సెకండ్లు. కొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్న కార్యక్రమం

గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి దర్శకులు. చలనచిత్ర దిగ్గజాలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. తెలుగు సినిమా స్వర్ణయుగంగా కాంతులీలుతున్న కాలం, సాంఘిక జానపద భక్తిరస చిత్రాలతో అదరగొడుతున్న సమయం, ఆధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానం, సాఫ్ట్వేర్ తమాషాలు తెలియని రోజులు. అయినప్పటికీ అనన్య సామాన్యమైన మేధాశక్తితో, కథ కథనంతో, విభిన్నమైన పాత్రల స్వభావంతో, మాయలు, మంత్రాలు, జిమిక్కులు, మెరుపు జిలుగులతో నివ్వెరపోయే విధంగా వెండితెరపై మాయాబజార్ను ఆవిష్కరించిన దర్శక శిల్పి ఆయన.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాక మొత్తం చలనచిత్ర పరిశ్రమలోనే యావత్ ప్రపంచంలోనే నిజంగా శ్రీకృష్ణ భగవానుడు ఇలాగే ఉంటారా అని విశ్వసించేలా పాత్రను సృష్టించిన సృజన బ్రహ్మ ఆయన. అందరి నటులుగాని రాణిస్తున్న కథానాయకులు ఎన్టీఆర్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌములుగా చేసిన వెండితెర కళాఖండాల ఆవిష్కర్త. ఆయనే అలనాటి మేటి దర్శకులు కేవీరెడ్డి, కదిరి వెంకట్రెడ్డి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర విశేషాలు విని ఎంజాయ్ చేద్దాం.

కొన్ని సినిమాలతోనే మహాదర్శకులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కెవి రెడ్డి గారు సినిమాల స్క్రిప్ట్ విషయంలో పక్కాగా ఉండి సిద్ధం చేసుకుని మరి ఏమాత్రం దాని నుండి డైవర్ట్ అవ్వకుండా అద్భుత చిత్రాలను తెరకెక్కించిన దర్శక మేధావి. స్క్రిప్ట్ సిద్ధమైతే మూడొంతుల సినిమా పూర్తి అయినట్లేనని చేసి నిరూపించిన దర్శక మేరు నగతీరుడు కెవి రెడ్డి గారు. సినిమాకు ఒక విధానం ఉందని, ఆ విధానానికి ఒక శాస్త్రం ఉందని, దాన్ని అనుసరించే చిత్రాలను తీయాలని చెప్పి అఖండ విజయాలను సొంతం చేసుకుని మరీ రుజువు చేసిన వెండితెర మార్గదర్శకులు కెవి రెడ్డి గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్న ఈరోజు దర్శకుల స్పెషల్లో భాగంగా అలనాటి మేటి సంచలనాల చిత్రాల డైరెక్టర్ కేవీ రెడ్డి గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్న 3 దశాబ్దాల పాటు సాగిన తన సినీ విజయ దుందుబి ప్రస్థానంలో తెలుగులో 14 సినిమాలకు దర్శకత్వం చేస్తే 3-4 సినిమాలు మినహాయిస్తే ప్రతి సినిమా ఓ సంచలనం, ప్రతి సినిమా అరుదైన రికార్డులను నెలకొల్పాయి. అపురూప చిత్రాలుగా తెలుగు చలనచిత్ర రాజసాలుగా చరిత్ర నిలిచిపోయాయి. 100 ఏళ్ల భారతీయ చలనచిత్రాల మేటి అద్భుత సృష్టిగా మాయాబజార్ చిత్రం నిలవటం కేవీ రెడ్డి గారి దర్శకత్వ పటిమ ఎలాంటిదో అంచనాలకు దొరకదు. మరి అందరికీ కూడా గర్వకారణం, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి చిత్రం అది. ఇంకా కూడా అందులో ఆ సినిమాలో ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ వాడారు, ఏ విధమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారనేది ఇంకా కూడా దొరకదనమాట. అలా ఆ చిత్రం నేటి దర్శకులకు కూడా ఒక మార్గదర్శనంగా, తర్వాత ఒక నిఘంటువుగా కూడా పనిచేస్తూ ఉంది. అంటే ఆయన మేధాశక్తి, దూరదృష్టి ఎలాంటిదో అంచనా వేయవచ్చు.

0: ఈ కలవరము.
1: కూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకు పరవశము,

0: పరవశము
1: ఎందుకు నీకి కలవరము.
2: తెలుగుతో పాటు ఇతర భాషలతో కలిపి 18 సినిమాలను తెరకెక్కించారు కేవీరెడ్డి గారు. తెలుగులో 14, మిగిలినవి తమిళ హిందీ వర్షన్లతో సినిమాలు తీశారు. 5 పౌరాణిక చిత్రాలు తీస్తే దేనికదే సాటి. 4 జానపద చిత్రాలను తీస్తే అవి సంచలనాలుగా మారిపోయాయి, ఇండస్ట్రీ రికార్డ్స్గా మిగిలాయి. 3 సాంఘిక, 2 చారిత్రక చిత్రాలు కూడా ఆయన తీసి తిరగలేని దర్శకులుగా వెలిగినటువంటి కేవీరెడ్డి గారి మరి చిత్రరంగ ప్రవేశం ఎలా జరిగింది, మలుపు తిప్పిన సినిమాలు ఏంటి, వరుస విజయ పరంపర ఏ విధంగా కొనసాగింది, ఎలా సాధ్యమైంది, అవన్నీ తెలుసుకుందాం. వింటూ ఉండండి మీ అభిమాన FM వివిధ భారతి 102.8 MHz.

1937లో కేవీ రెడ్డి మిత్రులు మూలా నారాయణస్వామి భాగస్వామిగా ఉన్న రోహిణి పిక్చర్స్లో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేరి అప్పటి ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఫిల్మ్ కెరియర్ను స్టార్ట్ చేశారు. అప్పట్లో రోహిణి పిక్చర్స్లో చాలా విజయవంతమైనటువంటి చిత్రాలు వచ్చాయి. అగ్ర నిర్మాణ సంస్థ కూడా అది. 1938లో రోహిణి పిక్చర్స్ బ్యానర్పై గృహలక్ష్మి చిత్ర నిర్మాణ సమయంలో దర్శకులు కేవీ బిఎన్ రెడ్డి గారితో, అలాగే రచయిత సముద్రాల లెజెండరీ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారితో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా పరిచయాలతో ఆయనకు మంచి మెలకువలు, తర్వాత సినిమా పట్ల పట్టు ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ తర్వాత కాలంలో మరి ఆయన వాళ్ళు దాని నుంచి కొంతమంది వచ్చేసి వాహిని పిక్చర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమాలకు ఈయన పనిచేయడం కూడా ఒక విశేషం అన్నమాట. వందే మాతరం, అలాగే దేవత, సుమంగళి ఇలాంటి చిత్రాలకు ఆయన సహాయ దర్శకులుగా కూడా పనిచేశారు. అలా సినీ కెరియర్ను మొదలుపెట్టారన్నమాట.

పూల నారాయణ స్వామి నిర్మాతగా తీసినటువంటి భక్తపోతన చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం తొలిసారి వచ్చింది. అదే అవకాశాన్ని తన సామర్థ్యానికి తన తొలిమెట్టుగా భావించి మంచి పాత్రలతో విభిన్నమైనటువంటి కథనంతో భక్తపోతన చిత్రం తీశారు. ఆ సినిమా అప్పట్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంది. అంతలా సంచలనమయ్యారు మొదటి సినిమాతో. అలా మొదటి సినిమాతోనే తానేంటో చూపించారు ఇండస్ట్రీకి. ఆ వెంటనే వారు నిర్మించినటువంటి గుణసుందరి కథ సినిమాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. అది కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఇంకా అంతే, వెనుదిరిగి చూసుకోలేదు. అగ్రగణ్యులుగా కేవీరెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మరి ఆయనకు మలుపు తిప్పి ఆయనకు బ్రేక్ ఇచ్చినటువంటి సినిమా కూడా ఏంటో మనందరికీ తెలిసిందే. కానీ మరి ఆ తర్వాత వాహిని సంస్థ వారు నిర్మించినటువంటి చిత్రాలకు మాత్రమే చేస్తున్నారు. కానీ అప్పట్లో ఒక సంస్థ ఉందన్నమాట, ఆ సంస్థ ద్వారా వస్తే ఆ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అలాంటి సంస్థకు మరి ఏ ఇతని నుంచి కూడా, అంటే ఆ సంస్థ నుంచి కూడా ఇతనికి పిలుపు వచ్చింది. అదేంటో చెప్తా, వింటూ ఉండండి.

వారు నిర్మించినటువంటి చిత్రాలకు మాత్రమే చేస్తున్నారు. కానీ అప్పట్లో ఒక సంస్థ ఉందన్నమాట, ఆ సంస్థ ద్వారా వస్తే ఆ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్గా నిలిచాయి. అలాంటి సంస్థకు మరి ఏ ఇతని నుంచి కూడా, అంటే ఆ సంస్థ నుంచి కూడా ఏ ఇతనికి పిలుపు వచ్చింది. అదేంటో చెప్తా వింటూ ఉండండి.

మన్ననలు పొందడమే కాక రికార్డులను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ పాత్రను మరి చూసి అందరూ కూడా నీరాజనులు పలికారు, బ్రహ్మరథం పలికారు. ఆయన ఎన్టీఆర్ అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్న సమయంలో మరి ఆ పాత్ర ద్వారా ఒక స్టార్డమ్ అమాంతంగా పెరిగిందన్నమాట. 1951లో విడుదలైన పాతాళ భైరవి సినిమా విజయ సంస్థ వారికి ఆర్థికంగా లాభాలు తేవటమే కాక ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి గట్టిగా వారు నిలబడేలా చేసినటువంటి గొప్ప ఘనత కెవి రెడ్డి గారిది.

1949లో గుణసుందరి ఇచ్చిన విజయంతో కేవీరెడ్డి గారు మరింత పక్కా ప్లాన్తో కథా స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకున్నారు. విజయ సంస్థ వారి నుండి మరి పిలుపు అందుకున్న కేవీరెడ్డి గారు పాతాళ భైరవి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు. ఆ మూవీ ఎంతటి సంచలనమో, ఆ పాత్రలు ఎలా మెరిశాయో, సంభాషణలు ఎలా పేలాయో అందరికీ తెలిసిందన్నమాట. విజయ సంస్థకు పాతాళ భైరవి సినిమా ఆణిముత్యాలలో ఒకటిగా, మైల్ స్టోన్గా నిలిచింది. అంతటి గొప్ప కళాఖండాన్ని తీర్చిదిద్దారు కేవీరెడ్డి గారు. అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్రంగా

పాతాళ భైరవి సినిమా ఇచ్చిన విజయంతో వరుస సినిమాలు వచ్చాయి దర్శకులుగా కెవిరెడ్డి గారికి. 1954లో పెద్ద మనుషులు, 1955లో ఏఎన్ఆర్ జమునులతో తీసిన మొట్టమొదటి సినిమా వారి కాంబినేషన్లో దొంగరాముడు సినిమా. అది కూడా మంచి సంచలనం అవ్వటమే కాక ఏఎన్ఆర్కు ఒక మంచి ఆనిమత్యం లాంటి సినిమా దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమా తరువాత మా కేవీ రెడ్డి గారు అంటే ఎలా ఉంటారు, కేవీ రెడ్డి గారి సినిమా ఎలా ఉంటుంది, ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది, సెట్లో ఎలా ఉంటారు, తర్వాత పాత్రలు ఎలా ఉంటాయి అనేది చాలామంది అనుకరించారన్నమాట. అండ్ దర్శకులు అంటే ఇలా ఉండాలి అని ఒక లెసన్ మాదిరి, ఒక రోల్ మోడల్ మాదిరిగా ఆయన చలనచిత్ర పరిశ్రమ నిలవటం గొప్ప విశేషం అనమాట. అది అరుదైనటువంటి అంశం. అలాంటి దర్శకులు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దొరకడం ఒక గొప్ప అదృష్టమని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమాలన్నీ కూడా హిట్ అయిపోయి దర్శకులుగా మంచి విజయం సాధించడంతో మరి ఆ తర్వాత కూడా ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొన్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఈయన యొక్క కెరియర్ పరంగా చూస్తే, సినిమాల పరంగా చూస్తే అప్రతిహతంగా సాగిపోతున్నటువంటి తరుణం అనమాట. దర్శకులంటే ఇలా ఉండాలి, ఇతని ద్వారా చాలా నేర్చుకోవాలి, ఒక విజన్ ఉంటేనే, ఒక కమిట్మెంట్ ఉంటేనే విజయం సాధిస్తామనే ధోరణి వచ్చిందనమాట అప్పట్లో. అంతలా అందరిని ప్రభావితం చేసినటువంటి మహాదర్శకులు కేవీ రెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత మరి కేవీ రెడ్డి గారు చేసినటువంటి మాయాజాలం అంటే సంవత్సరాల వారిగా చెబుతున్నాం, ఆ మాయాజాలానికి అందరూ కూడా ఫిదా అయ్యారు. ఆ మూవీ విశేషాలు కూడా చెప్తా, వింటూ ఉండండి.

ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బడ్జెట్కు వెనక ఆడకుండా, మరి తక్కువ బడ్జెట్ అయినప్పటికీ చాలా టెక్నికల్ వాల్యూస్ ఉన్నట్టుగా మనకు అనిపించినప్పటికీ, మేధాశక్తితో విజయ నిర్మాణ సంస్థ వాళ్ళు కేవీ రెడ్డి గారికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చారు మాయాబజార్ సినిమా. అయితే మరి విజయవారి విజయ ప్రస్థానాన్ని నలువైపులా చాటి చెప్పి తెలుగు చలనచిత్ర కీర్తి పతాకాన్ని ఎగరవేసి సత్తా చాటిన చిత్రం ఆ మాయాబజార్. ఆ మూవీని మొత్తం తానే నడిపించి మంత్రముగ్ధుల్ని చేశారు. ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడి పాత్రలో మరి జీవింపచేసి చరితార్థులను కూడా చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కూడా మంచి పాత్ర ఇచ్చి అప్పటికే తను ఓ వెలుగు వెలుగుతున్నటువంటి సూపర్ డూపర్ కథానాయకులు వారు. మరి అందులో కూడా సముచితమైనటువంటి పాత్ర, వాళ్ళిద్దరి రెండు కళ్ళు వెండితెరకు అనే విధంగా రెండింటిని సమభాలల్లో చేస్తూ

అలాగే ఎస్వి రంగారావు గారి పాత్ర, అందులోని ప్రతి పాత్ర, మహానటి సావిత్రి పాత్ర ఆ మూవీలో ఒకటి కాదు రెండు కాదు, ప్రతి పాత్ర కూడా ఒక విశేషమే. అందుకే అది వందేళ్ల భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇంకా దాని గురించి ఒక మైల్ స్టోన్ అని చెప్పేసి గొప్పగా అభివర్ణిస్తుంది చలనచిత్ర యావత్ ప్రపంచం.

0: హృదయము కలవర పరచినది నీవేనే.
1: నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ను దైవ స్వరూపులుగా చూపించిన ఘనత కేవీరెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు హీరోగా ఎన్టీఆర్లోని నటనను ప్రతిభను వెలికితీసిన వ్యక్తి కూడా ఆయనే. అందుకే కేవీరెడ్డి గారిని గురుతుల్యులుగా గొప్ప వ్యక్తిగా తన జీవితంలో ఎదగడానికి దోహదపడినటువంటి ఒక దైవ సమానులుగా భావించే వారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ గారు ఆయన పరాజయాలు చవిచూస్తున్నప్పుడు ఆయన తన వంతుగా తన గురువుకు గురుదక్షిణగా చేయాలని చెప్పేసి శ్రీకృష్ణ సత్య సినిమాను తీయమని చెప్పేసి అక్కడ కూర్చుండి అంత తానే చేశారు. కానీ పేరు మాత్రం గురుభక్తిని చాటుకున్నారు, పేరు మాత్రం కేవీరెడ్డి గారు పేరు వేశారనమాట. అంత మంచి అనుబంధం ఒక్క ఎన్టీఆర్కే కాదు, ఏఎన్ఆర్తో ఆయనతో కలిసి పనిచేసిన నటీ నటి మనులందరికీ కూడా మంచి సంబంధాలు. ఆయనంటే ఒక క్రమశిక్షణ, ఆయనంటే ఒక దేవుడు, ఆయనంటే చలనచిత్ర దిగ్గజం, ఆయనంటే ఒక పక్క ప్రణాళికతో వచ్చేటువంటి సినిమా తీసేటువంటి సినిమా భక్తి పరులు ఆయన, సినిమా పిపాసి ఆయన అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు అనమాట, అర్థహీన వ్యక్తి అనమాట. అన్ని తెలిసిన దర్శక బ్రహ్మ నిజ జీవితంలో ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయారు. విజయం వస్తే సరే పరాజయ పరాక్రమం ఎలా విరుచుకుపడి పంజా విసురుతుందో ఊహించలేకపోయారు. జేజేలు పలికిన ప్రేక్షకులే సినిమా ఆడకపోతే ఎలా ప్రవర్తిస్తారో పసిగట్టలేకపోయారు. కారణం వరుస విజయాల విశ్వాసం, అఖండ విజయం సాధించిన చిత్రాల చరిత్ర అలాంటిది. అయినప్పటికీ కూడా తాను చేసినటువంటి సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆయన 18 సినిమాలు చేస్తే 15 సినిమాలు సక్సెస్ఫుల్ కాదు, సంచలన చిత్రాలుగా వెండితెర కళాఖండాలుగా నిలవటం ఆయనకి చెల్లిందనమాట. కానీ విజయాలు వచ్చినప్పుడు ఏ విధంగా సంతోషపడ్డారో తెలియదు, కానీ పరాజయం వచ్చినప్పుడు మాత్రం చాలా కృంగిపోయారు. ఆయన ఒక లెసన్, ఆయన ఒక మార్గదర్శకులు, ఆయన ఒక నిఘంటు, ఆయన దీని ద్వారా కూడా ఒక సందేశం ఇచ్చారు. అందుకే ఆయన అంటే స్ఫూర్తి.

ఆయన జీవితం సినిమాల పరంగా ఎంత స్ఫూర్తో నిజ జీవితంలో పడినటువంటి కష్టాలు కూడా అంతే స్ఫూర్తిగా నిలిచాయన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఆయన ఒక తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, మేటి దర్శకులుగా ఎప్పటికీ అజరామరంగా ధృవతారగా నిలిచిపోతారు, నిలిచారు కూడా, ఎంతోమందికి మార్గదర్శకులుగా అయ్యారు. కళాఖండాలుగా సినిమా చూస్తున్న ప్రతిసారి సినిమా అంటే ఇలా చేయాలి, ప్రతి ఫ్రేమ్లో ఒక ఆలోచన వస్తుంది మంచి దర్శకులకు. నేటి తరమే కాక భవిష్యత్ తరాలకు కూడా ఆయన ఒక మంచి లెసన్. ఆ విధంగా మరి చాలా సినిమాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు 1961, జగదేక వీరుని కథ, ఇలా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి గొప్ప సినిమాలు. మరి జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ యొక్క నటన మనందరికీ తెలిసిందే, విందాం.

విజయ సంస్థకు ఆస్థాన దర్శకులుగా అద్భుత చిత్రాలను అందించినప్పటికీ కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే పరాజయాల పాలై ఆర్థికంగా నష్టాలు వచ్చేసరికి నిర్మాతలు ఎవరు కూడా తన దగ్గరికి దర్శకత్వం చేసే అవకాశాలు ఇవ్వలేదు. తర్వాత ఆ ఓటమి అనేది జీర్ణించుకోలేకపోయారు, చాలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారన్నమాట. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన దగ్గర తనకు చేచీలు పలికినటువంటి వాళ్లే సైడ్ అయిపోవటం ఆయనకు ఇంకొంచెం కలతగా మారిందన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ ఆయన కూడా ఒక మంచి సందేశం ఇచ్చారు, ఆయన ద్వారా తెలుసుకున్నారు చాలామంది ఇండస్ట్రీలో. సో ఇక్కడ మనకు ఒకటి తెలిసింది ఏంటంటే, ఓటమి తెలియని విజయం ఓటమి కన్నా ప్రమాదం అని చాటి చెప్పిన జీవితం గొప్ప జీవితం ఆయనది. జూలై 1న జన్మించిన మన కేవీ రెడ్డి గారు భారతదేశ సినీ చరిత్రలో ఒక ధృవతార. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం. మీకు అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే. మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు.

0: మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 53 సెకండ్లు, కొన్ని క్షణాల్లో చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిత్ భారతి 102.8 మెగా హెడ్స్ చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మహాకవిగా పిలువబడే, మహాయోగి కవిగా పిలువబడే ఒక కవి గురించి ఆధ్యాత్మిక చింతనతో ఒక మార్గంలో నడిచి అందరికీ ఆదర్శంగా, అందరికీ చైతన్యపరిచే విధంగా ఆయన కవిత్వ రచనలు మరి ఎంతమందిని మేల్కొలిపాయి. ఆ కవి ఎవరో ఇప్పుడు విందాం.

0: జనతా గ్యారేజ్ సినిమా నుంచి రఘు దీక్షిత్ పడిన పాట విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. కవి మహాయోగిగా బిరుదు, వేదాంత కీర్తనలు, మార్మితత్వాలు, సరళ భాషలు, పామరిక పద్యాలు, సాధువుల సాంగత్యం, అశువుగా జనరంజక గీతాలు, జీవన స్రవంతులు, శ్రవణానందం కలిగించే తాత్విక బోధనలు, తెలంగాణ తొలితరం దళిత కవిగా చరిత్ర, 18వ శతాబ్దపు ప్రజాకవి ఆధ్యాత్మిక సౌరభాలను పంచుతూ ప్రజలను చైతన్యం చేసినటువంటి కవి ఆయన. ఆయన ఎవరో కాదు, దున్న ఇద్దాస్. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆయన జీవిత విశేషాలు, ఆయనని ఒక సాధారణ రైతుగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇలా బోధనలు చేసే, పద్యాలు రాసే, పాటలు రాసే కవిగా ఎలా ఎదిగారు, ఆ విషయాలు మనం తెలుసుకుందాం. వింటూ ఉండండి.

చైతన్యస్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవిగా బిరుదుగాంచిన దున్న ఇతాస్ గారి జీవిత విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోవాలనే జిజ్ఞాస, మేలు చేయాలనే తలంపు, చైతన్యపరచాలనే ప్రజ్ఞ, ఆలోచనలను అక్షరాలుగా మార్పుకు పనికి వచ్చే తృష్ణ ఉండాలి కానీ ఏదైనా సాధించవచ్చు అని చూపించారన్నమాట. అడ్డుగోడలు ఏవి పనిచేయవు అని తెలుసుకున్నటువంటి, అని ప్రజలకు చూపించినటువంటి ప్రజాకవి దున్న ఇద్దాస్ గారు. సాదాసీదా అందరి రైతులాగే మూట నడిపే మనిషి, వేదాంత కీర్తనలు చెప్పే ఆశకవిగా మారటం ఒక పెద్ద వింత. ఇంతని కాదు, తన మేధాశక్తి అలా ఉందన్నమాట. అలా మరి అలాంటి వ్యక్తి ఇలా కవిగా మారిపోయారు, కీర్తనలు రాశారంటే నిజంగా చాలా ఆసక్తికర విషయం కదా. సో మరి

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో యోగి కవి దున్న ఇద్దాస్ గారి జీవిత విశేషాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సరస్వతి కటాక్షంతో పాటు ఊహాశక్తి, జనరంజకమైనటువంటి జనజీవన సరళి తెలిస్తే మన తత్వగీతాలు అలా ఊబికి వస్తాయి, సందేహం లేదు. దానికి చదువే రాక్కర్లేదు అని మరి 1800 కాలంలోనే చెప్పిన యోగి కవి దున్న ఇద్దాస్ గారు. కేవలం తన ముందు కొంతమంది సాధువులు అలా వెళ్తూ పూజలు చేస్తూ వాళ్ళ కీర్తనలు పాడుతూ వాళ్ళను చూసి ఏంటి అని చెప్పేసి వాళ్ళ సాంగత్యంతో వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు పాడుతున్నటువంటి కీర్తనలు విని ఆకలింపు చేసుకుని తర్వాత నేను కూడా ఇలా చేయాలి అని చెప్పేసి ఆయన భక్తికి మెచ్చి వాళ్ళు ఇతనికి ఉపదేశం చేశారనమాట. చేసి అలా ఆ వాళ్ళ సాంగత్యంతో అలవోకగా అసూగా ఆయన కీర్తనలు చెప్పడం మొదలుపెట్టారనమాట. కీర్తనలు, పద్యాలు, తత్వగీతాలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. ఇంత గొప్ప కవి తెలంగాణ రాష్ట్రంలోని తుంగతుర్తి శివాలయంలో సాధువులు అలా శివనామస్మరణ చేస్తూ ఉంటే అలా దేవాలయానికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ సాంగత్యంతో మరి ఈ విధంగా కవిగా మారిపోయారు. వాళ్ళు వాళ్ళే కాదు, అతని యొక్క ప్రతిభకు, అతని యొక్క తత్వగీతాలకు పరవశులై చాలామంది ఆయన అసూగా చెబుతూ ఉంటే యోగి కవిగా ఆయనకు బిరుదిచ్చారనమాట. అంత గొప్ప కవి, ఆనాటి కాలంలోనే అలాంటి ప్రతిభగల కవి ఉన్నారంటే నిజంగా గొప్ప విశేషం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఆ కవిని మీకు చెప్పే ప్రయత్నం చేశారు, ఆ కవి గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా రెండవ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి మూడవ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ధి కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజా

ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా

దానికి సంబంధించిన సన్నద్ధతా చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కొచ్చిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4

నాలుగు ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.

0: గేమ్ చేంజర్ సినిమా కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెట్స్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

లిటిల్ హార్ట్స్ సినిమా కోసం సంజిత్ హెగ్డే పాడిన పాట విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. ఫన్నీ సినిమా కోసం సంజిత్ హెగ్డేతో రోహిణితో కలిసి పాడిన పాట, సంగీతం భీమ్ సిసి సిరోలియో.

దాస్కా ధమ్కీ సినిమా కోసం రామ్ మిరియాల స్వీయ సంగీతంతో పాడిన పాట అది. గీత రచన కాసర్ల శ్యామ్. కార్యక్రమంలో చివరిగా ఈ పాట.

0: మీరు ఇంతవరకు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 కి వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలమృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాచారంలో అంగన్వాడీ కేంద్రాల కోసం నూతన బాలామృతం తయారీ ప్లాంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పోషకాహార లోపం లేని ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమే ధ్యేయంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన పోషకాలను ఈ ప్లాంట్ ద్వారా నిరంతరాయంగా అందిస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు.
1: నర్సరీ నుంచి 12th class వరకు బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ ఒక నాణ్యమైన భోజనం పెట్టాలని ఈ రోజు గొప్ప పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఒక రోజు పాలు, ఒక రోజు రాగి జావ, ఇంకొక రోజు ఇడ్లీ, ఇంకొక రోజు వడ, ఇంకొక రోజు పూరి. శ్రీమంతులు వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారో ఈ రోజు పేదోళ్ల పిల్లలకు ప్రభుత్వము బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
0: నాణ్యత విషయంలో రాజీ పడకుండా సకాలంలో ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీలను చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ వేదికలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ఆధారిత ప్రాణహిత చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ, తక్కువ వ్యయం, తక్కువ విద్యుత్ వినియోగంతో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే అసలు ప్రాజెక్టును తిరిగి అమలు చేస్తామని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్ పునాదులు పూర్తి స్థాయిలో బలోపేతం కాకముందే నీటిని నిల్వ చేయడం ప్రజల భద్రతకు ప్రమాదకరమని మంత్రి హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన వల్ల రాష్ట్రంపై భారీ ఆర్థిక విద్యుత్ భారం పడిందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో కలిసి త్వరలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు వేగవంతం చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 7వ విడత నిధులను నిన్న విడుదల చేసింది. 7 నుంచి 8 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 58,831 మంది రైతుల ఖాతాల్లో 259,73,00,000 రూపాయలను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ విడతలో 432,000 ఎకరాల సాగు భూమికి రైతు భరోసా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 6 విడతల్లో 7 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేయగా, నిన్న 7 నుంచి 8 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులందరికీ సాయం అందించామని చెప్పారు. 7 రోజుల్లోనే రైతు భరోసా కింద 7,750,45,00,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు 68,96,000 మంది రైతులకు 129,17,000 ఎకరాల

సాగు భూమికి ఈ సాయం అందింది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు 360 కోట్ల రూపాయలతో తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ తొలి విడతలో 263 కోట్ల రూపాయలతో 107 తహసీల్దార్, 10 ఆర్డీఓ కార్యాలయాలు, 97 కోట్ల రూపాయలతో 48 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు, 3 జిల్లా రిజిస్టార్ కార్యాలయాలు, 2 డీఐజీ కార్యాలయాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ భవనాలన్నింటినీ ఆధునిక సౌకర్యాలతో ఒకే నమూనాలో నిర్మించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేలాగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. నంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన, సింగరేణికి కేంద్ర ప్రభుత్వం తాడిచ్చేర్లట్టు బొగ్గు బ్లాకును కేటాయించడం తెలంగాణకు శుభవార్త అని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బ్లాక్ ద్వారా సంస్థకు 64,000 కోట్ల రూపాయల ఆదాయంతో పాటు 1,200 మంది యువతకు ఉపాధి లభిస్తుందని, కేంద్రం తెలంగాణ భవిష్యత్తును బలోపేతం చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల కంటే రాజకీయమే ముఖ్యమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డ వద్ద నీటిని వృధా చేస్తూ రైతులను నాగం చేయడం తగదన్నారు. లోటు వర్షపాతంతో పంటల సాగు కాక అన్నదాత అల్లాడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు ఆపి గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ కర్కశ పాలనను రైతులు నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం అప్పర్ మిడిల్ ఇన్కమ్ బెంచ్ మార్క్ను దాటి దేశంలోనే ఈ హోదా సాధించిన అగ్ర స్థానంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్న వారికి, దివాలా రాష్ట్రం అంటూ దుష్ప్రచారం చేసిన వారికి ఈ అంతర్జాతీయ నివేదికే సమాధానం అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలోనే గత 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందిందని, దరిద్రం తాండవించిన ప్రాంతం నేడు సిరి సంపదలతో తులదూకుతూ సంపన్న రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణను శిథిలాల నుంచి శిఖరాలకు చేర్చిన ప్రతి పౌరుడికి ఆయన శుభాభివందనాలు తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో వైఎస్ఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని, ఆయన మానవతా దృక్పథం, ప్రజాసేవ పట్ల అంకితభావం ఈనాటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తదితర నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వైఎస్ఆర్ పేదల పక్షపాతి అని, ఆయన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్లతో కలిసి 12 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్, పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మంత్రి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వర నియోజకవర్గాల్లో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 లేన్ల రహదారుల నిర్మాణం పనులకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ విధానంలో ఈ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే 85 కోట్ల రూపాయలు విలువైన రహదారి పనులు పూర్తి చేశామని, మరో 275 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో పర్యాటక సలహా మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారీగా పర్యాటక వ్యవస్థను బలోపేతం చేసి కొత్త పర్యాటక గమ్యస్థానాలను గుర్తించాలని సూచించారు. హైదరాబాద్లో హెరిటేజ్ వాకులు విస్తరించడంతో పాటు బోనాలు, బతుకమ్మ వంటి ఉత్సవాలు, తెలంగాణ కళలు, వంటకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. హైదరాబాద్లో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా కె విద్యాసాగర్ నిన్న బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర

0: బాలిక సంఘం వైస్ చైర్మన్ సీఎం ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి సమక్షంలో మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు స్టేట్ నోడల్ అధికారిగా పనిచేసిన దివ్యాదేవరాజన్ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా బదిలీ కావడంతో ఆమె విద్యాసాగర్కు బాధ్యతలు అప్పగించారు. నదుల్లో నీరున్నా మోటార్లు నడపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యమని, ఇందుకు వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదని బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దేవాదుల వద్ద ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 1338 మంది బీఎల్ఓలు జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందజేశారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలియజేశారు.
1: ఈచ్ పిఎస్ కి ఒక బిఎల్ఓస్ ఉంటారు, పొలిటికల్ పార్టీ నుంచి బిఎల్ఏస్ ని అపాయింట్ చేసి ఉంటారు. బిఎల్ఓస్ కి మన మున్సిపల్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సపోర్టింగ్ స్టాఫ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 10 పిఎస్ కి ఒక 10 to 12 పిఎస్ కి ఒక బిఎల్ఓ సూపర్వైజర్, అలానే ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి మన మున్సిపల్ గెస్టెడ్ ఆఫీసర్స్ ని కూడా దీనికి మనం సపోర్టింగ్ గా మానిటరింగ్ గా ఆఫీసర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని కలిపి ఒకటి మనకి అరౌండ్ 1000 వరకు సిబ్బందిని వర్క్ చేస్తారు.
0: ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జులై 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మం టిటిడిసిలో మెగా సిటీ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబ్ మేళా నిర్వహిస్తుంది. జిల్లా ఉపాధి అధికారి ఎన్ మాధవి ఈ విషయం తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 1:20 దాటి 40 సెకండ్లు. నౌ షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాసుగా తేలిపోదాం. శ్రోతలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు సమాధానం చెప్పడానికి. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా షోలోకి ఎంటర్ అయిపోదాం. ప్రశ్న వచ్చేస్తుంది, శ్రోతలందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరు సమాధానం తెలిస్తే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు, ఇలా ఆర్డర్లు మాత్రమే టైప్ చేస్తే చదవడానికి సులభంగా ఉంటుంది. సమయం వృధా కాదు. మా విన్నపాన్ని మీరు ఆలకిస్తారని ఆశిస్తూ మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది? లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ పాట అయిపోయేలోపు మీ సమాధానం రావాలి. నేనున్నాను సినిమా నుంచి ఈ పాట. శ్రేయా ఘోషల్ టిప్పు పాడింది.

మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగినటువంటి ప్రశ్న, లేత రంగులన్నీ కలిపితే ఏ రంగు వస్తుంది అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఇన్ టైంలో పంపారు. వారు ప్రేమనాథ్ కళావతి, నంద్యాల జిల్లా నుండి పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నుంచి వీరు, బాలకృష్ణ నర్సంపేట నుండి, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, బలరాం సరోజా బోయిన్పల్లి నుండి, గోర్లకందుడి పొత్తింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత, తోట సంతోష్ పోతంగల్ నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, నిర్మల్ జిల్లా నుండి సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నుండి, ఎం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ మహబూబ్నగర్ జిల్లా నుండి, అప్పలరాజు పెడన నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా, ఆడపు సంతోష్ కుమార్ కోల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, తల్ల గీత రాజలింగం వృషాలి కృష్ణ ధ్రువ వీరు సిరికొండ నుండి ఆన్సర్ చేశారు, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఖైరతాబాద్ జయలక్ష్మి, పద్మావతి శిల్ప ప్రసాద్ చింతల్గూడ హైదరాబాద్ నుంచి, హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్, లతా పోచారం, పుష్పశ్రీ శ్రీనివాసరెడ్డి సైదాబాద్ హైదరాబాద్ నుంచి సరైన సమాధానం పంపించారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో సరైన సమాధానం పంపించారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగా హెర్ట్స్. మరి సరైన సమాధానం, లేత రంగులన్నీ కలిపితే వచ్చే రంగు తెలుపు ఇదన్నమాట. సో అందరికీ అభినందనలు తెలుపుతోంది. మరి మరొకసారి షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరినీ కూడా హుషారుగా మరింత ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేసేందుకు సహకరిస్తున్నటువంటి శ్రోతలందరికీ స్పెషల్ థ్యాంక్స్. మరో ప్రశ్న వచ్చేస్తుంది, శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు? శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు అంటే పండుగ అని పండు అనమాట, శాస్త్రీయంగా దాన్ని పండు అని చెప్పారనమాట. ఆ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే వెంటనే 0402324 08 52 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు వింటున్న పాట ఠాగూర్ చిత్రం నుంచి. మల్లికార్జున్ మహాలక్ష్మి పాడింది. వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, శాస్త్రీయంగా దేనిని పండుగ పరిగణించరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలామంది ఆన్సర్ అయితే చేశారు, దాదాపు 100కు పైగా ఉన్నటువంటి మన అభిమాన శ్రోతలు సరైన సమాధానం పంపలేదు. వీరంతా కూడా వారికి తెలిసింది పంపించారు. అయితే శాస్త్రీయంగా పండుగ పరిగణించని పండు బ్రోకలీ, ఇది అనమాట ఆన్సర్. సో ఎనీహో, మరి దిస్ క్రెడిట్ గోస్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చాలా తేలికైనటువంటి ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. తన రాజధానిలో ప్రతిరోజు 1 గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ప్రశ్న మరొకసారి, తన రాజధానిలో ప్రతిరోజు 1 గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలియపోతున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం వలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్న పాట క్రిమినల్ చిత్రం నుంచి.

ఏ రాష్ట్రం ప్రారంభించింది. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402-32408-52 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలియపోతున్నాం. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం వలరించి సంపూర్ణ వినోదం. మీరు వింటున్న పాట క్రిమినల్ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. మరి మనం అడిగినటువంటి ప్రశ్న, తన రాజధానిలో ప్రతిరోజు గంటపాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది అని మనం ప్రశ్న వేసాం మొదటగా. మరి సరైన సమాధానం పంపిన వాళ్ళు చూద్దాం ఒకసారి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, విజయనగరం జిల్లా నుంచి రోజారాణి కోట, మోహన్ బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి, యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి, కడతల నుంచి కానుగుల గోపాల్, బి దివాకర్ ఉమ్మడి నుంచి, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట్, పంతాడి శ్రీనివాసరావు మోరిపొలం కోనసీమ జిల్లా నుండి, తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, తర్వాత మూసాపేట్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ, బెంగళూరు విద్యా నిఖిల్ కాజీపేట హన్మకొండ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఆడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి కూడా, వీరు మాత్రమే సరైన సమాధానం ఈ టైంలో పంపించారు. వీరు కాకుండా ఇంకా చాలామంది కూడా ఆన్సర్ చేశారు, కానీ వారిది రాంగ్ ఆన్సర్ అనమాట. సరైన సమాధానం కర్ణాటక. ఇలాగే ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తూ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? ప్రశ్న మరొకసారి, అమెరికన్ వేట జంతువులపై ప్రపంచ ప్రామాణిక వ్యక్తిగా ఏ అధ్యక్షులు గుర్తింపు పొందారు? దీని కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324852 నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట గులాబీ సినిమా కోసం మను పాడింది.

షోటైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపారు పుట్టపక్కల నుంచి భవానీ వెంకట్. భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ కానుగోల గోపాల్ నుండి పెడన అపల్రాజ్, ఉమ్మిడ మొహమ్మద్ జైనుద్దీన్, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, చందనగర్

హైదరాబాద్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్, షాపల్లి నుంచి చింత శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట్, చౌడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి, ఆడపు సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుండి, బలరామ్ సరోజ, నిఖిల్, మానస, హరిణి, విద్య సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు భాష కిష్టాపురం నుండి కూడా ఒకటి రైట్ ఆన్సర్. పుష్ప శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ నుంచి కూడా సరైన సమాధానం పంపారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపారు, ఇన్ టైంలో పంపించారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. సరైన సమాధానం మరి కర్ణాటక అంటే తన రాజధానిలో ప్రతిరోజు ఒక గంట పాటు ఉచిత వైఫై సేవలను అందించే పథకాన్ని మొదటగా ప్రవేశపెట్టిందన్నమాట కర్ణాటక రాష్ట్రం. సో ఇది మరి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఇంకా ఏమాత్రం ఆలోచించేద్దు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మీరు ఇందాక విన్న పాట చాలా హుషారైన సాంగ్, మను గాయత్రి పాడిన పాట విన్నారు కదా గులాబీ నుంచి. మరో పాట వచ్చేస్తుంది ప్రేమలేఖ సినిమా నుంచి, ఈ సూపర్ హిట్ సాంగ్. ఈ పాట అయిపోయేలోపు సుమతన పంపండి. గ్రామీ అవార్డు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మీ సమాధానం, మీ పేరు, మీ ఊరు పేరు టైప్ చేసి 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ఇది చివరి ప్రశ్న.

షో టైంలో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపించిన వారు సిహెచ్ విజయ్ కుమార్ చందన్న గారు హైదరాబాద్ నుంచి. అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి సరైన సమాధానం. నరసింహరావు నిజామాబాద్ జిల్లా నుండి. కూచన శ్రీహరి జ్యోతి నిజామాబాద్ జిల్లా నుంచి. సులోచన కరీంనగర్ నుండి. శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య నిజామాబాద్ జిల్లా నుండి. యలగందుల మార్కండేయ లక్ష్మీ బుధన్ పోచంపల్లి నుండి. సిరిమల్లి కాలనీ అత్తాపూర్ నుంచి మహి జ్ఞానేశ్వర్ ప్రవీణ వారి కుటుంబ సభ్యులు. ప్రగతి నగర్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి త్రివేణి ఇంక వారి మిత్రులు. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. పంతాడి శ్రీనివాసరావు. మిరియాల తిరుమలయ్య ఆండావులు పుట్టపాక నుండి. భవానీ వెంకట పుట్టపాక. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి. బి దివాకర్ ఉమ్మడ పొద్దుటూరు కడప జిల్లా నుంచి. సంధ్య దస్తగిరి. ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి. పెడన అప్పలరాజు. మంజునాథ హిందూపురం నుండి. తోట సంతోష్ పోతంగల్ నిజామాబాద్ జిల్లా నుండి. కడప జిల్లా నుంచి సివి శ్రీనివాసరెడ్డి. శేరబాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ. నాగర్ కర్నూలు జిల్లా నేదునూరి కళ్యాణ్చారి. జైపూర్ కాలనీ నుంచి బ్రహ్మదండి భైరయ్య. బలరాం సరోజ నిఖిల్ మానస హరిణి విద్య సెయింట్ పాయింట్ బోయిన్పల్లి నుండి. చిత్త శ్రీనివాస్ షాపలి నుండి. మోహన్ బాగలింగంపల్లి హైదరాబాద్ నుంచి. ఆడపి సంతోష్ కుమార్ కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. సుభాషిణి జనార్దన్ వీరు త్రివేణి వీరు హైదరాబాద్ నుంచి. పాలెం పోలియ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. సిరికొండ తాళ్లగీత రాజలింగం వృషాలి కృష్ణ ధృవ. కేదరి వీరేష్ రాజౌలి మండలం. ఇంకా కుషాయిగూడ వెంకటేష్ మౌనిక జయలక్ష్మి ఖైరతాబాద్ వీరందరూ సరైన సమాధానం పంపించారు. చివరిగా మేము అడిగినటువంటి ప్రశ్నకు ఆసియాలోని అతిపెద్ద చక్కెర కర్మాగారం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి అభిమాన శ్రోతకు థ్యాంక్స్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2 గంటల 15 నిమిషాలు 59 సెకండ్లు. ఇప్పుడు శక్తిశీలి. పిట్ట కొంచెం కూత ఘనం, ధైర్యం నిండిన గుండె, ముష్కరుల తోటాలకు ఎదురు నిలిచిన సాహస యువనారి, ప్రాణాలను లెక్క చేయని ధీరత్వం, వెరసి సాహసం చేసిన యువ శక్తిశీలిగా నోబెల్ శాంతి బహుమతి సొంతం. ఇంతకు ఎవరు? ఆ నారి చేసిన పోరాటమేంటి? ఆమె జీవిత చరిత్ర ఎంతటి ఘనం? సాధించిన విజయాలేంటి? ఈ వివరాలన్నీ ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

బీస్ట్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్, జొనిత పాడిన పాట అది. మనం వింటున్నాము శక్తిశీలి కార్యక్రమం. ఈరోజు ఏదైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కోవటం ధైర్యం, కానీ అన్నీ తెలిసి ఏం జరుగుతుందో, ముందుకెళ్తే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ముందుకు వెళ్ళటం, ఎదురుడ్డి పోరాటం చేయటం అనేది సాహసవంతుల లక్షణం. అలాంటి సాహసం చేసినటువంటి ధీర బాలిక ఏమి మనం చెప్పుకుంటున్నవారు. మరి ఎలా పోరాటం చేసింది, ఎలా నిలిచింది అంటే, తన పాఠశాల చదువుకుంటున్నటువంటి వయసులో తన చుట్టుపక్కన ఆ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ అందరూ చదువుకుంటున్నటువంటి పాఠశాలలు, పైగా వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, ఆ ముస్లిం మహిళలు చదువుకోవద్దు, అది నిషేధం అనమాట అక్కడ. కానీ దానికి తెగించి విద్య అనేది హక్కు, విద్య అనేది నేర్చుకోవాలి, విద్య జీవితంలో ఎంత ప్రాధాన్యం ఉంటుంది, ఎంత ప్రభావం చూపుతుంది, విద్య యొక్క ఆవశ్యకత ఏంటి అని తెలిసిన తన తండ్రి మరి పాఠశాల నడపడం, అది వ్యతిరేకించడం, ఉగ్రవాదులు వాళ్ళందరినీ వచ్చి అక్కడ పాఠశాల విద్య అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులపై కాల్పులు జరపడం, పాఠశాల భవనాలను కూల్చివేయటం ఇలా పనిగా పెట్టుకున్నారు. ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా హెచ్చరికలను బేఖాతరు చేసి ముందు నిలిచిందనమాట. అలా పాఠశాల మానకుండా స్కూల్కు వెళ్లకుండా ఉంది అంటే, తను ఎప్పుడైనా పోతామో, ఎప్పుడైనా చనిపోతాం, ముష్కరుల దాడిలో మనం ఎప్పుడైనా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా పాఠశాల విద్యను ఆపేయకుండా, అలా ఎన్నో హెచ్చరికలు చేసినా కూడా హెచ్చరికలను పక్కన పెట్టేసి దానికి ఎదురుగా నిలిచినటువంటి గొప్ప ధీర మహిళ అన్నమాట. అంతేకాకుండా పాఠశాల వెళ్ళేటువంటి అంటే బాలికలకు సంబంధించినటువంటి, బాలికలు విద్యను అభ్యసించాలి, వాటి జన్మ హక్కు, వారి యొక్క జన్మ హక్కు అని చెప్పేసి పోరాటం చేసినటువంటి మహిళ, పాఠశాల వయసులో విద్యా హక్కులకై పోరాడి ఉద్యమాలు చేసి ప్రభుత్వాలను కదిలించి ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో తన 16వ పుట్టినరోజున అందులో సభలో ప్రసంగించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచిన మహిళా శక్తి ఉత్తుంగ తరంగం ఆమె. జీవించే హక్కు ఎంత ప్రాధాన్యమో విద్యా హక్కు కూడా ముఖ్యమని పాకిస్తానీ ప్రజలను చైతన్యపరిచిన, అతి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకొని చరిత్ర సృష్టించిన వ్యక్తి మీ అందరికీ తెలుసు, మలాలా యూసఫ్ జాయ్, ప్రపంచ ఆశాకిరణం ఆమె. ఆమె జీవితం, ఆమె ఐడియాలజీ అందరికీ ప్రేరణ.

మాస్ సినిమా కోసం ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాటది మీరు విన్నారు. ఇంతవరకు మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి, సాహస బాలిక. తన సాహసమేంటో ప్రపంచ నలు దిశలా తెలిసినటువంటి గొప్ప సంఘటన. అది ఒక సంఘటన కాదు, అందరిని కళ్ళు తెరిపించి కార్యోన్ముఖుల్ని చేసినటువంటి ఒక అందరిని ఆలోచింపచేసేటువంటి అంశం. మలాల జీవితాశయం, ప్రపంచం మీదికి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకే ఇక్కడ నిలబడ్డాను. ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి రాలేదని ఐక్యరాజ్య సమితి సభలో ఎంతో ధైర్యంగా

గంభీరంగా ఆమె మాట్లాడిన తీరు అందరినీ ఆలోచింపచేసింది. అలా ఆమె చేసిన ప్రకటనే పాకిస్తాన్ స్వాత్ లోయలో ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వాలు కదిలాయి. మరి అలా కదిలి అందరినీ ప్రపంచాన్ని కదిలించినటువంటి సాహస బాలిక ఆమె ఆమెకు జరిగినటువంటి సంఘటన ప్రపంచానంతా ఉలిక్కిపడేలా చేసింది, అందరినీ ఆలోచింపచేసింది, అందరినీ ఒక చైతన్య కిరటంలా తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఏంటి అంటే ప్రపంచంలో ఒక మార్పు రావాలి, బాలికల విద్య కోసం తాను చేస్తున్నటువంటి పోరాటం ఇందులో చాలా గమనించాల్సిన విషయం, కీలక అంశం అని అందరూ పసిగట్టారు, అందరూ తెలుసుకున్నారు. అందుకే ఆమెకు సంఘీభావంగా నిలిచారు, ఆమెను కీర్తించారు, ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే ఆమె చేసినటువంటి సాహసాన్ని అందరూ అభినందించారు. ఆమెలాగా ప్రతి బాలిక యువశక్తిలాగా మారాలని ఒక సందేశాన్ని ఇచ్చారు.

కార్యక్రమంలో మీరు విన్న పాట బాలు సినిమా కోసం హరిహరన్ శ్రేయా ఘోషల్ పాడింది. మనం వింటున్నాము శక్తిశీలి కార్యక్రమంలో. అత్యంత చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి సాహస వింగ్లో అవార్డు పొందిన మలాల జీవిత విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె జీవిత విశేషం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవక్కర్లేదు, కానీ ఆమె యొక్క తెగింపు, ఆమెలో దాగి ఉన్నటువంటి సాహసం, ఆమెలో ఉన్నటువంటి మంచి, 10 మందికి మేలు చేయాలనే సంకల్పం, బాలబాలికలకు విద్య అనేది చాలా అవసరం, ముఖ్యంగా బాలికలకు విద్య నిషేధం అన్నారు కాబట్టి కొన్ని దేశాలు దాని నుంచి విముక్తి పొందడానికి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. తను ఒక్కరిగా చేసినటువంటి ఆ పోరాటం శక్తిగా మారిపోయింది, కోట్ల మందిని కదిలించింది. అలా సంఘీభావం తనకు దక్కి అన్ని దేశాల ప్రభుత్వాలు కదిలి వచ్చాయి. తనకి సంఘీభావం తనకు తోడుగా నిలిచాయి, నిలిచి తాను చేసే పోరాటంలో న్యాయం ఉంది అని చెప్పేసి వారిలో మార్పును తీసుకువచ్చారు. ఉగ్రవాదుల్లో మార్పును తీసుకువచ్చినటువంటి ఘనత మలాల కాకుండా ఇంకెవరికి సాధ్యం కాదనేది ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరింత సమాచారం చెబుతా వింటూ ఉండండి.

మీరు విన్న పాట సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడింది. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ గ్రహీత మలాలా జీవితంలో తాను ఎదుర్కొన్న సాహసం, తాను చేసినటువంటి సాహసం గురించి మాట్లాడుకుంటున్న మలాలా తండ్రి బియావుద్దీన్ యూసుఫ్ జాయ్ స్వాబ్ లోయలో ప్రముఖ తెగకు చెందినవారన్నమాట. తండ్రి కూడా మంచి కవి, అక్కడ ఒక స్కూల్ నడిపే వ్యక్తి. స్కాబ్ లోయలో ఆడపిల్లలకు అక్షరం నేర్పొద్దని, బాలికలకు విద్యా నేర్పడం నిషేధమని అక్కడ ఉగ్రవాదుల హుకుం జారీ చేశారన్నమాట. వారి యొక్క విధి అది నిత్యకృత్యం. ఇప్పుడు బాంబుల వర్షం జరుగుతూనే ఉంటుంది. వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద తూటాల వర్షం కురిపించడం ఒక యుద్ధం మాదిరిగా ప్రతిరోజు అలా చేస్తూ ఉంటారు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్ అన్నట్లుగా అక్కడ యొక్క పరిస్థితి. అయినప్పటికీ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆ తెగింపు, ఆ సాహసం మలాల కూడా వచ్చిందనమాట. సో మరి ఆ విధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? పైగా వాళ్ళకి కర్కశత్వం, అమానవీయ లక్షణాలు ఉంటాయి వాళ్లకు. సో మరి ఇక్కడ వీళ్ళు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎలా ఉంటారు? అలా ప్రతిరోజు చుట్టూ కూడా ఎన్నో రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా భయానకంగా, భీతావహంగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న అలికిడికి మనం భయపడిపోతుంటాం. అలాంటిది క్షణక్షణానికి తోటాల శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాల ఆ తోటాలు విని మరి ఆ విని తను కూడా మరి ఆ గుండె రాయి చేసుకుందో ఏమో ఆ తోటాలకు ఎదురు నిలిచారు. ఏదో ఒకరోజు ఆ తోట నా శరీరంలోకి దూసుకెళ్తుంది అని తెలుసు, కానీ ఇది కాదు, దీన్ని ఇక్కడితో వదిలేస్తే ఇది ఇంకా వారికి ఊతంగా మారిపోయి ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలానే జరుగుతూ ఉంటుంది, వారి యొక్క ఆగడాలకు ఇంకా లెక్కుండదు, హద్దు ఉండదు అనే ఉద్దేశంతో తను హక్కులకై పోరాటం చేసుకోవడానికి ఆ గుండెను ఉక్కు సంకల్పంగా మార్చుకుని, గుండెను ఉక్కు పిడికిలుగా ధైర్యంగా ఒక అగ్నికిరటంగా మార్చుకొని ఆ సంకల్ప బలంతో, పట్టుదలతో మరి ఆమె ఎదురు నిలిచిందనమాట. ఆ తూటాల శబ్దాల తాకిడికి గుండెను రాయిగా చేసుకుంది. ఏ రోజైనా సరే ఎదురు నిలవాలి, ఆ ప్రాణాలకు పోయినా సరే, కానీ బాలికల హక్కుల కోసం, విద్యా హక్కుల కోసం పోరాటం చేయాల్సిందే అని ఆ రోజు నుంచి తను పూనుకున్నారనమాట. చుట్టూ ఉపాధ్యాయులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, భవనాలు కూల్చేస్తున్నారు, ఇలా అనమాట. ఏదో ఒకరోజు తన చుట్టూ ఉన్న పరిస్థితుల, తన పట్టణ పరిధిలోకి వచ్చేస్తారు, తన

మీది కూడా ఇలా వస్తారు అని చెప్పేసి తను ఆల్రెడీ ముందే ఊహించుకొని ఒక సాహస నారిగా విరుచుకుపడిందనమాట. ఆ ఉదంతాన్ని తను రోజు పడుతున్నటువంటి ఆ శ్రమనంతా కూడా డైరీలో రాసుకున్నారు, ఆయామ్ మలాలా అని చెప్పేసి. అంటే ఎంత ముందు చూపు, ఎంత ఆ చిన్న వయసులోనే ఎంత ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచానికి ఏదో చేయాలి, ప్రపంచాన్ని ఏదో మార్చాలనే సంకల్పం ఉంది చూడండి, నిజంగా హ్యాట్సప్ అనమాట.

గజిని సినిమా కోసం హారిష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమెకు జరిగిన ఒక్క సంఘటనతో యావత్ జాతి, ప్రపంచం మొత్తం కూడా కదిలిపోయిందన్నమాట. ఆమె చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు. ప్రపంచం మొత్తం మీద విద్యా అవకాశాలను కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరఫున 40,00,000 మందితో సంతకాలు చేసి ఒక పెద్ద పుస్తకాన్ని, హాజరుతో కూడినటువంటి పుస్తకాన్ని ఐక్యరాజ్య సమితిలో తన ఉపన్యాసం తర్వాత యుఎన్ఓ సెక్రటరీకి అందజేశారన్నమాట. అంటే తను, నేను ఏం చేస్తున్నాను, నా పోరాటం ఏంటి అని ఐక్యరాజ్య సమితికి తెలపడం కోసం, వారు గ్రహించడం కోసం అప్పటికే అంతా తెలిసిపోయింది. దావాగ్నిలా అందరికీ ఆమె యొక్క సంఘటన తెలిసిపోయింది. పెద్ద పెద్ద ప్రముఖులు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రముఖులు ఆమెకు సంఘీభావం తెలిపారు, భావోద్వేగానికి లోనయ్యారు, పత్రికల్లో వ్యాసాలు రాశారు, తర్వాత పాటల రూపంలో పాటలు, గొప్ప గొప్ప పాటలు రాసి ఆమెకు అంకితం ఇచ్చారు. అలా అందరినీ కదిలించేసరికి యుఎన్ఓ కూడా ఆలోచనలో పడిందన్నమాట. సో ఈమె ఇలా చేస్తున్నటువంటి దానికి మరి ఆమెను అక్కడికి పిలిచి 16th ఇయర్లోనే ఆమెకు అప్పుడు 16 సంవత్సరాలు అన్నమాట, అలా యుఎన్ఓలో ప్రసంగించే అవకాశం రావటం నిజంగా ఆమె సాహసానికి, ఆమె చూపినటువంటి ధైర్యానికి వాళ్ళు మోకరిల్లారు అని చెప్పడం ఒక తప్పదు ఇక్కడ. సో ఆమె పోరాటం వల్ల పాకిస్తాన్లో దాదాపు 50,00,000 బాలబాలికలు విద్యావంతులు అవుతున్నారు. స్పాట్ లోయలు సైతం మంచి అక్కడ విద్యను అభ్యసిస్తున్నారు అన్నమాట. అక్కడ ఎవరిని పలకరించినా అందరూ కూడా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మలాలా, మై నేమ్ ఈజ్ అని చెప్పేసి చెప్తారనమాట. అలా గొంతు విప్పుతున్నారు, కోయిలులై మంచి అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నారు ఉగ్రవాదుల హెచ్చరికల ఎదురు నుంచి. మరి ప్రాణాలు లెక్క చేయకుండా ధీర వనితగా వాళ్ళకి ఎలా చూపిన, మరి సారీ మలాలా చూపిన ఆ తెగింపుకు యుఎన్ఓ 2014 సంవత్సరంలో 17 వయసు ఉన్నప్పటికీ ఆమెకి మరి నోబెల్ బహుమతి, శాంతి బహుమతిని అందజేశారు. అలా అందజేసి సాహసాలకు ఇచ్చే గౌరవంగా, ప్రతీకగా ఆమెకి ఇచ్చినటువంటి అవార్డు అనేది నిజంగా అవార్డే మురిసిపోయిందేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ చిన్న వయసులో ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత సాహసం అది కదా, నిజమే కదా. ఎస్, ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా గారి కొంచెం అంశం అన్నమాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సరిగ్గా 3 గంటలు. ముంబై నుంచి రిలే ఇప్పుడు సఖీ సహేలి కార్యక్రమం. తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఛాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని ఆత్మీయంగా పలకరిస్తుంది. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 5 గంటలు. ఇప్పుడు చిత్రసీమ, తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ముందుగా సింహాద్రి ఈ చిత్రం కోసం టిప్పు చిత్ర పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శంకర్ దాద ఎంబీబీఎస్ ఈ చిత్రం కోసం మాణిక్య విజయ్ గారు సుమంగళి పాడిన సాహిత్య గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాతి పాట బద్రి. ఈ చిత్రం కోసం రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన పాట. గీతరచన చంద్రబోస్.

చిత్రసీమలో తరువాతి పాట వెంకీ. ఈ చిత్రం కోసం శ్రీరామ్ మాలతి పాడిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: శ్రోతలు చిత్రసీమలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట బాద్షా. ఈ చిత్రం కోసం దైలర్ మహేందీ, రైనారెడ్డి పాడిన రామజోగ శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: ఏ కొట్టినా తిట్టినా తాళి బొట్టు కొట్టినాను.

కార్యక్రమంలో తర్వాతి పాట సై. ఈ చిత్రం కోసం కళ్యాణ్ మాలిక్, స్మిత, వసుంధర దాస్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: థ్యాంక్ యూ మ్యామ్.
1: టెంపర్ ఏ చిత్రం కోసం ఉమానేహా, ఎంఎల్ఆర్ కార్తికేయన్, భార్గవి పిల్లై, సింహ పాడిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం అనూప్ రుబెన్స్.
2: He's got the temper.

కార్యక్రమంలో తర్వాతి పాట శంకర్ దాదా జిందాబాద్ ఈ చిత్రం కోసం మమతా మోహన్ దాస్ నవీన్ పాడిన సాహిత్య గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట దూకుడు. ఈ చిత్రం కోసం రమ్య, ఎన్ఎస్ నవీన్ మాధవ్ పాడిన రామజోగ శాస్త్రగీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరు విన్న ఆ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. మరిన్ని తెలుగు చిత్ర గీతాలని ఇదే రాత్రి 8 గంటలకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే కార్యక్రమం మనోరంజన కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6 గంటలు. ఇప్పుడు దేశభక్తి గీతం విందాం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 వస్తుంది. ఆంగ్లంలో వార్తలు మరికొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: it as a deeply spiritual and memorable experience.
1: योग्यकर्ता के इस भव्य मंदिर कॉम्प्लेक्स अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है।
0: Yesterday, the two leaders held delegation-level talks in Jakarta to strengthen cooperation in defense, security, maritime and other sectors. Prime Minister Modi also addressed the joint session of the Indonesian Parliament and the Indian community in Jakarta. External Affairs Minister Dr. S. Jayashankar today called on Crown Prince Sheikh Sabah Al Khalid Al Sabah of Kuwait. In a social media post, the minister shared that he conveyed the greetings of Prime Minister Narendra Modi to the Crown Prince. Dr. Jayashankar appreciated the Crown Prince's commitment to take forward the bilateral cooperation of India and Kuwait. The minister also thanked him for his sharing of perspectives on developments in the Gulf. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today said several parts of the country have received good rainfall in recent days, reducing the number of rainfall deficient districts from 262 to 178. The minister said this while chairing a high-level review meeting in New Delhi over the possible impact of El Nino. He said that after recording a 33% rainfall deficit in June, the monsoon situation has shown improvement in July, with the overall deficit narrowing to 24%. Union Home Minister Amit Shah today spoke to the chief ministers of several states affected by heavy rainfall, flood-like situation and landslides and assured them of all possible assistance from the centre. Mr. Shah spoke to Maharashtra Chief Minister Devendra Fadnavis, Gujarat Chief Minister Bhupendra Patel and Kerala Chief Minister V.D. Satheesan. Meanwhile, the IMD has issued an orange alert for heavy rainfall and thunderstorms over central and eastern parts of the country. U.S. President Donald Trump has said the memorandum of understanding signed with Iran to end the conflict is over, adding that he did not want to engage with Tehran. Trump's statement came during the press conference at the NATO summit in the Turkish capital Ankara as the U.S. and Iran traded strikes after three tankers were hit by projectiles in the Strait of Hormuz. Iran has not directly claimed responsibility. The interim ceasefire agreement signed between Washington and Tehran was intended to provide a 60-day window for negotiations on a permanent agreement, but indirect talks in Qatar ended with no sign of headway and the U.S. military unleashed a new wave of strikes against Iran yesterday. Benchmark domestic equity indices plunged more than 2% today as renewed geopolitical tensions weighed heavily on the markets. The Sensex tumbled 1,677 points to close at 76,504. The Nifty also dipped 517 points to settle at 23,882. The 8th Khelo India Youth Games 2026 will be hosted by Telangana. Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia made the announcement today. The quarterfinal lineup for the FIFA World Cup has been finalized. France, Morocco, Norway, England, Spain, Belgium, Argentina, and Switzerland have booked their places in the last eight. And with that, we end this news bulletin.
2: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వికసిత భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6వ గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ఈరోజు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

0: ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశోధనలకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారిందని, యువతకు ఇక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ నషాముక్త భారత్ రాయబారులుగా మారి ఆరోగ్యకరమైన బాధ్యతాయుతమైన జీవన శైలిని ప్రోత్సహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. గోద్రేజ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయిల్ ఫామ్ సాగు విస్తరణపై ఒక నివేదికను సమర్పించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న మొట్టమొదటి ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం గుబ్బగుర్తులో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాలను కేటాయించగా, సీడ్ గార్డెన్ కోసం అదనంగా మరో 40 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. అలాగే ప్రాసెసింగ్ మిల్లుకు వెళ్లే రహదారిని విస్తరించాలన్న వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని టీజీఐఐసిని ఆదేశించారు. కెనడా హై కమిషనర్ క్రిస్ కూటర్ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకం కలిశారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. మూసీ నది పునరుజ్జీవనం, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా పెట్టుబడుల అవకాశాలను పరిశీలించారు. కెనడాకు చెందిన ఫిరాన్ టెక్నాలజీస్, సిఐబీసీ, సిపిపి ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పురోగతిని ముఖ్యమంత్రి వివరించారు. హైదరాబాద్లో కెనడా వర్సిటీల మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేశారు. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగుపరిచి తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం ఈ బ్లాక్ను సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లోని బొగ్గును ప్రభుత్వ సంస్థలకే ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. ఈ బ్లాక్ ద్వారా 340 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 40 ఏళ్లపాటు సింగరేణికి భరోసా లభిస్తుందని, భూపాలపల్లి ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతుందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం, 10 కోట్ల రూపాయలతో వనపర్తి రాజమహల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అలాగే లబ్ధిదారులకు ఇందిరామైన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ
1: 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్ల రైతు భరోసా పూర్తి కాబోతుంది. ఆడబిడ్డలని కోటి మందిని కోటీశ్వర్లు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి నా డాక్రా మహిళలు ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర బొగ్గుగందుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణ ఖర్చులన్నింటినీ కేంద్రమే భరిస్తుందని, 2025-26 సంవత్సరానికి ఎన్టీసీ ద్వారా కేటాయించిన 37,000 కోట్ల రూపాయల్లో ఇప్పటికీ 22,700 కోట్లను అందించిందని పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, గోదాములు, రైస్ మిల్లులు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వివిధ సీజన్లలో ఎఫ్సీఐకి బియ్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిందని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో అమలు చేస్తున్న సన్న బియ్యం సరఫరా పథకానికి కేంద్రమే 70% నిధులు సమకూరుస్తుందని తెలిపారు. స్థానికంగా ఉన్న లోపాలను సరిదిద్దకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తూ కేంద్రంపై నెపం వేస్తున్నాయని మండిపడ్డారు. రైతులకు ఉపశమనం కలిగించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ 16వ ఆర్థిక సంఘం నిబంధనలు, గ్రామ పంచాయతీల నిర్వహణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, వర్షాభావ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలు, ఇంకుడు గుంతలు, నీటి సంరక్షణ చర్యలు, ఇలాంటి అంశాలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్రావు ఖండించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన హరీష్రావు తనకు

0: మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలను అప్పగిస్తే నీరు అందించి చూపిస్తానని, అలా చేయగలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద భారీగా వరద వస్తున్నప్పటికీ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ నిర్లక్ష్యానికి పాల్పడుతోందని ఆరోపించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్ ఈరోజు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. కాగజ్నగర్లో విద్యార్థులు నిరుద్యోగుల కోసం సొంత ఎంపీలాడ్స్ నిధుల నుంచి 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్త సరసాల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ పాలవయ్య హరీష్బాబు, ఎమ్మెల్సీ దండే విఠలతో కలిసి ప్రారంభించారు. వర్షాకాలంలో వరదలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. వేములవాడ నాంపల్లి గ్రామ చెరువు వద్ద ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా రెస్క్యూ బోటులో ప్రయాణించి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 12 మంది సభ్యుల ఈ బృందం వద్ద రెస్క్యూ బోటు, మెడికల్ స్ట్రెచర్, లైఫ్ జాకెట్లు, ఫుడ్ కట్టర్ వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. నల్గొండ జిల్లా పశు వైద్యశాలలో జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రెబీస్ వంటి వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జంతువుల జనన నియంత్రణ, శస్త్రచికిత్సలు, రెబీస్ నివారణ టీకాల ప్రాధాన్యత గురించి తెలియజేశారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని, దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ప్రజల సమిష్టి కృషి, చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయం ఎంతో కీలకమని చెప్పారు. పిఐబి సిబిసి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, ప్రొఫెసర్ లింబాద్రి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 స్వప్న సాకారానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు వెతుక్కునేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా, ఆవిష్కర్తలుగా ఎదగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రైవేట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ సీడ్ గార్డెన్ విస్తరణపై గోద్రెజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించారు. 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరించడంలో విఫలమైందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:20. ఇప్పుడు ప్రసార విశేషాలు.

ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హనుమకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, రాత్రి 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:00 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో గొర్రెల్లో నీలినాలుక వ్యాధి నివారణ చర్యలు ఈ అంశంపై మామునూరు పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి అనూష గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. అనంతరం గులాబీ తోట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక్ గజపతి రాజు గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులుమాటి పంకజ్ మోహన్. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మనోరంజని, శ్రోతలు ఉత్తరాలు.

మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక రాత్రి 9 గంటలకు News@9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10 గంటలకు మధుర గీతాలు, అలనాటి ఆపాత మధురాల కార్యక్రమం.

ఇక రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:30 ఉదయతరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక వింటారు. ఇక 8:30 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇక 10:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు చోటు చేసుకుంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:10 ప్రాంతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారం ఉంటాయి. ఇక రేపు 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ఆకాశవాణి ఈ పూట మరియు రేపు మొదటి భాగంలో ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25. ఇప్పుడు సమాచార దర్శిని.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
6: గుడ్ మార్నింగ్ పిల్లలు.
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
8: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
9: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
10: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి, వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థిని

0: ఇంటర్వ్యూలు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీం నగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమాన్ని మంచి దేశభక్తి గీతంతో ప్రారంభిద్దాం. దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్న విద్యార్థులు ఏ లక్ష్మీ ప్రసన్న, కె సిరిరెడ్డి, పూజ, ఎం యశస్వి, ఎం రిషిక, కె రిషిత.

0: చక్కని దేశభక్తి గీతం విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో అమ్మ గొప్పతనాన్ని మనకు వివరించడానికి వస్తుంది లక్ష్మీ ప్రసన్న. విందామా?
1: సృష్టికి మూలం అమ్మ, మమతానురాగాల రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, తీర్చుకోలేని రుణం అమ్మ. ఈ సృష్టిలో అమ్మకన్నా గొప్పదేదీ లేదు. అమ్మే లేకపోతే మనం లేము. మనల్ని నవమాసాలు మోసి పురిటి నొప్పులు భరించి మనకు జన్మనిస్తుంది అమ్మ. ఈ లోకంలో ఉన్న మానవ సంబంధాలన్నిటిలో తల్లి బిడ్డల సంబంధం విడదీయరానిది, పవిత్రమైనది. తల్లి కన్నా దైవం లేదని, గాయత్రి కన్నా మంత్రం లేదని ఋషులు చెప్పారు. నా గాయత్రః పరో మంత్రః, నా మాతుః పరదైవతం. అటువంటి తల్లి ప్రతి వ్యక్తికి పూజనీయురాలు.

వందనీయురాలు. గౌరవింపబడటంలో తల్లి తరువాతే ఎవరైనా. తల్లి రుణం తీర్చుకోగలమా? తల్లి రుణం తీర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తల్లి రుణం తీరేది కాదు, ఆమెకు సేవ చేసినా తీరదు, జన్మ జన్మలకు తీరదు. తల్లి రుణం తీర్చుకోలేమని చెప్పే ఓ చిన్న కథ. కాశీనగరంలో గంగాజలాల్లో ఒక గుడి ఉంది. తల్లి రుణం తీర్చుకున్న వ్యక్తి తన చేతితో పైకి లాగితే ఆ గుడి గంగాజలం నుండి బయటపడుతుందంట. కానీ ఇప్పటి వరకు ఆ గుడి నీళ్లలోనే మునిగి ఉంది. కాబట్టి ఓ ఆధునిక కవి, అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మవై పుడితే తప్ప అన్నాడు. మాతృస్వరూపాలు క్షమ, కరుణ, దయ, ప్రేమ లాంటి భావాలకు పర్యాయపదంగా ఉన్న అమ్మ సహనానికి పర్యాయపదం. అందుకే మన సంస్కృతిలో పావనమైన పవిత్రమైన వస్తువులకు పక్కన తల్లికి పర్యాయపదమైన మాత అనే పదాన్ని చేర్చుకొని గౌరవిస్తుంటాం. ఉదాహరణకు పూజనీయమైన గోవును గోమాత అని పిలవడం మన సాంప్రదాయం. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే పడుతుంటారు. ఆ రకంగా కూడా గోవును తల్లిగా భావిస్తాం.

0: తన చేతితో పైకి లాగితే ఆ గుడి గంగాజలం నుండి బయటపడుతుందంట. కానీ ఇప్పటి వరకు ఆ గుడి నీళ్లలోనే మునిగి ఉంది. కాబట్టి ఓ ఆధునిక కవి, అమ్మ రుణం తీరదు, అమ్మకు అమ్మవై పుడితే తప్ప అన్నాడు. మాతృస్వరూపాలు క్షమ, కరుణ, దయ, ప్రేమ లాంటి భావాలకు పర్యాయపదంగా ఉన్న అమ్మ సహనానికి పర్యాయపదం. అందుకే మన సంస్కృతిలో పావనమైన పవిత్రమైన వస్తువులకు పక్కన తల్లికి పర్యాయపదమైన మాత అనే పదాన్ని చేర్చుకొని గౌరవిస్తుంటాం. ఉదాహరణకు పూజనీయమైన గోవును గోమాత అని పిలవడం మన సాంప్రదాయం. తల్లిపాలు లేని పిల్లలకు ఆవుపాలే పడుతుంటారు. ఆ రకంగా కూడా గోవును తల్లిగా భావిస్తాం. ప్రజలందరినీ భరిస్తున్న భూమాత మనకు ఒట్టి నేల మాత్రమే కాదు, ఆమెకు కృతజ్ఞత తెలియజేయడం కోసం భూమాత అని పిలుచుకుంటాం. మనం పుట్టింది మొదలు ఆమె చనిపోయేదాకా తల్లి మనల్ని ప్రాణాధికంగా ప్రేమిస్తూనే మన వికాసం కోసం కృషి చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ విషయంలో మనం ఏం చేయాలి? ఆమె పనిలో మనము భాగస్వాములం కావాలి. మనకు వీలు సమయం దొరికినప్పుడల్లా ఆమెకు ఇంటి పనుల్లో సహాయం చేయడం మన కనీస కర్తవ్యం. తల్లిని ఆదరించాలి, పోషించాలి, ప్రేమగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
1: ఇప్పుడు కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో భయానికి లొంగని విప్లవ జ్యోతి చంద్రశేఖర్ ఆజాద్ బానిసత్వం కన్నా మరణమే మేలు అని నమ్మి చివరి శ్వాస వరకు దేశ స్వేచ్ఛకే అంకితమయ్యాడు. ఆయన త్యాగం, ధైర్యం ప్రతి భారతీయ హృదయంలో శాశ్వత ప్రేరణగా నిలుస్తాయి అంటూ చంద్రశేఖర్ ఆజాద్ జీవిత విశేషాలను వినిపించడానికి వస్తుంది ఎండి షాజియా.
2: మధ్యతరగతి కుటుంబంలో పండిత్ సీతారాం తివారీ అగారా దేవికి చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. తమ కొడుకును సంస్కృతంలో పెద్ద పండితుని చేయడానికి కాశీలో చదివించాలని పట్టుదల ఉండేది. కానీ ఆ పిల్లవాడికి చదువు పూర్తిగా అబ్బలేదు. చదువుకోవడానికి తల్లిదండ్రులు చేసిన ఒత్తిడి భరించలేక తాను 13వ ఏట ఇల్లొదిలి ముంబై పారిపోయాడు. 1921లో వారణాసికి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. అప్పుడు అతని వయసు 15 ఏళ్ళు. ఉత్సాహంగా తను చదువుతున్న సంస్కృత పాఠశాల యందు ధర్నా చేశాడు. పోలీసులు వచ్చి పట్టుకెళ్లి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పారు. పేరేంటి అని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరు అడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లెక్కడా అని అడిగితే జైలు అని తలతిక్క సమాధానాలు న్యాయమూర్తి అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించాడు. మళ్ళీ ఆ 15 రోజుల జైలు శిక్షను రద్దు చేసి 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. 1931 ఫిబ్రవరి 27న ఉదయం సుఖ్దేవ్ రాజ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్లో ఒక చెట్టు కింద ఆజాద్ కూర్చొని ఉన్నాడన్న సంగతి డబ్బుకు గడ్డి తిన్న ఓ యువకుడు ఉప్పందించాడు. 4 వ్యాన్లలో పోలీసులు ఎక్కించుకొని లార్డ్ బవర్ విశ్వేశ్వర స్విన్ ఆల్ఫ్రెడ్ పార్కు చేరారు. ఒక శక్తివంతమైన బుల్లెట్ ఆజాద్ తొడలు నుండి దూసుకెళ్ళిపోయింది. ఆయన బాధను లెక్క చేయక ఆజాద్ తన రివాల్వర్ కాల్చాడు. విశ్వేశ్వర సింహ కాల్పులు జరుగుతుండగా ఆజాద్ కుడి చేతి గాయమైంది. వెంటనే పిస్తోల్ ఎడమ చేతికి మారింది. అక్కడ మోహరించి ఉన్న పోలీసు బలగాల గుళ్ళ వర్షం కురిపిస్తుండగా ఆజాద్ తన రివాల్వర్తో శత్రువులను చెండాడుతూ పోరాటం సాగిస్తున్నాడు. చివరకు రివాల్వర్ ఒక గుండు మాత్రమే మిగిలింది. సుఖ్దేవ్ రాజ్ సురక్షితంగా అక్కడి నుంచి తప్పించిపోయే అందుకు సహకరించాడు. నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువు చేతుల్లో చావను అంటూ చిన్ననాడు చేసిన శపథం నిజం చేస్తూ పిస్తోలు తనకనతను గురిపెట్టి పేల్చుకున్నాడు. ఆజాద్ పోరాడిన తీరు భారతదేశ విప్లవ చరిత్రకై వన్నె తెచ్చిన ఘటన, భారతీయ యువతకు ముందు నిలిచిన ఒక మహత్వ ఉజ్వల ఉదాహరణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం, ఆత్మవిశ్వాసంతో భారత క్రికెట్కు కొత్త గుర్తింపు తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. మైదానంలో ఆయన చూపించే పోరాట స్ఫూర్తి, నాయకత్వం యువతకు గొప్ప ప్రేరణ. రికార్డులకే కాదు, క్రమశిక్షణకు మరియు అంకిత భావానికి కూడా విరాట్ కోహ్లీ నిలువెత్తు ఉదాహరణ అంటూ విరాట్ కోహ్లీ జీవిత విశేషాలు అందిస్తుంది మహాశ్రీ.
3: విరాట్ కోహ్లీ జననం 1988 నవంబర్ 5వ తేదీన ఒక ప్రముఖ భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. మలేషియాలో జరిగిన 2008 క్రికెట్ ప్రపంచ కప్లో గెలుపొందిన భారత జట్టుకి

0: అతను సారథిగా వ్యవహరించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన తండ్రి మరణించిన రోజు కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడినప్పుడు కోహ్లీ మొదటిసారి వెలుగులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2009 ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో ఇండియా విజయం సాధించడానికి కోహ్లీనే కారకుడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కోహ్లీ భారతదేశం కొరకు ఒక శతకం సాధించాడు. 17 పరుగుల తేడాతో ఇండియా ఆ ఆటలో గెలుపొందింది. 2 అర్ధశతకములతో కోహ్లీ ఆ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించినవాడు అయ్యాడు. కోహ్లీ మరియు నటి అనుష్క శర్మ ఇద్దరు నటించడానికి సంతకం చేసిన ఒక ప్రకటన సెట్లో కలుసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. విరాట్ కోహ్లీ 14 ఏళ్ల టెస్ట్ కెరియర్కు 2025 మే 12 రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆయన టెస్టులో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు.
1: ఇప్పుడు కాకతీయుల కళా సృష్టికి నిలువెత్తు రూపమైన 1000 స్తంభాల గుడి గొప్పతనాన్ని మనకు వినిపించడానికి వస్తోంది బుష్రాఫ్.
2: 1000 స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళా పిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఆలయ విశేషాలు: ఇది వరంగల్ నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోను హన్మకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పాకళ శైలితో అలరారే ఈ త్రికూట ఆలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువైనాడు. ప్రధాన ఆలయం తూర్పునకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపురలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణువు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరులకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపురులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్యం పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం దివ్యానుభూతిని మిగిలిస్తుందని నిస్సంశయం. ఇంతటి ప్రసిద్ధి కల ఈ ఆలయానికి దూర ప్రాంతాల వారు కూడా దర్శించుకోవడానికి వస్తారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కాకతీయ సామ్రాజ్యాన్ని ధైర్యంగా పాలించిన మహావీరనారి రాణి రుద్రమాదేవి. యుద్ధ భూమిలోనూ పరిపాలనలోనూ ఆమె చూపిన సామర్థ్యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆమె శౌర్యం, నాయకత్వం భారతీయ మహిళా శక్తికి అద్భుతమైన ప్రతీక అంటూ రుద్రమదేవి జీవిత విశేషాలను మనకు అందిస్తోంది రిషిక.
2: రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి. కాకతీయ వంశమునకు గొప్ప పేరు, ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమాదేవి ఒకరు. ఈమె అసలు పేరు రుద్రాంబ. గణపతి దేవుని పట్టపురాణి సోమలాదేవి కుమార్తె రుద్రమాదేవి. ఈమె తండ్రి గణపతి దేవుని పుత్ర సంతానం లేదు. అందువలన రుద్రాంబను తన కుమారులాగా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు. కాకతీయులలో అగ్రగణ్యుడైన గణపతి దేవుని తర్వాత 1269 రుద్రమహారాజు బిరుదంతో కాకతీయ మహాసామ్రాజ్యాన్ని సింహాసాన్ని అధిష్ఠించింది. అయితే ఒక మహిళ పాలకురాలు కావటం ఓర్వలేని అనేక మంది సామంతులు తిరుగుబాటు చేశారు. రుద్రమ్మ తన సేనలతో కలిసి ఈ తిరుగుబాట్లన్నిటినీ విజయవంతంగా అణచివేసింది. 1257 నాటి జుత్తిగ శాసనం ప్రకారం ఆమె

0: నిడదవోలు చెందిన చాళుక్య వీరభద్రుని పెండ్లాడింది. 1262 సంవత్సరం నుంచే ఆమె స్వతంత్రంగా పరిపాలించటం ప్రారంభించింది. 1268 నెల్లూరు జిల్లా ముత్తుకూరు ప్రాంతం వరకు చొచ్చుకొచ్చిన వీరరాజేంద్ర చాళుని ఓడించింది. ఆ భూభాగాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కాయస్థ జన్నిగదేవుడు గుంటూరు జిల్లా పల్నాడులోని దుర్గి గ్రామంలో 1269 సంవత్సరంలో వేయించిన శాసనం రుద్రమదేవిని పటోధృతిగానే పేర్కొంది. ఆమె తన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరిని మెప్పించి దిగ్విజయంగా పాలన వ్యవహారాలను నిర్వహించారు. 1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. మన దేశంలో మహిళ పాలకులు చాలా అరుదు. రుద్రమదేవి పాలన ప్రజారంజకమై బాసిల్లింది. శాంతి స్థుతిరలతో విరజిల్లింది. కీర్తుశకం 1000 నుంచి 1322 వరకు దాదాపు 3 శతాబ్దాల పాటు తెలుగు నేలనేలింది కాకతీయ వంశం. వీరి కాలంలోనే త్రిలింగ ఆంధ్ర పదాలకు అర్థం పరమార్థం ఏర్పడ్డాయి. గొలుసుకట్టు చెరువులు అంటే ఒక ఊరి చెరువు నుండి అలుగు పోస్తే ఆ వృధా నీరు మరో పల్లెల్లోని చెరువు కుంటల్లోకి వెళ్తుంది. రుద్రమాదేవి పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్ధిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. తెలంగాణలో ఇప్పుడు ఉన్న గొలుసుకట్టు చెరువుల శాస్త్రీయ విధానము ప్రపంచం మొత్తంలో తెలంగాణలో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమాదేవి సూచించిన వ్యవసాయ శాస్త్రీయ విధానం 800 సంవత్సరాల దాటిన తెలంగాణలో రైతులకు వ్యవసాయానికి ప్రధాన మూలాధారం. ప్రతి గ్రామానికి ఉన్న చెరువులు, కుంటలు, లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది. రుద్రమ్మ భుజశక్తి దియుక్తితో శత్రువుల పాలిట సింహస్వప్నమైనది. బయటి శత్రువుల కుట్రలు, కుతంత్రాలెన్నో సమర్థవంతంగా ఎదుర్కొన్న వీరవనిత. సామ్రాజ్యాన్ని దక్షిణ తమిళనాడులోని కంచి నుంచి ఉత్తరాన ఛత్తీస్గఢ్ బస్తర్ సీమ వరకు, పడమరన బెడనాడు నుంచి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యంలో గజం అంటే ఒరిస్సా వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసింది. ఆమె సాహసానికి, ధీరత్వానికి, తెగువకు, పాలన దక్షతకు మారుపేరుగా నిలిచింది. తెలంగాణ మహిళ పాలన పటిమను మన జాతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసింది.
1: ఇప్పుడు విందాం కృత్రిమ మేధస్సు ఆధునిక జీవితంలో పనిని వేగంగా సులభంగా మార్చుతుంది. విద్య, వైద్య, పరిశ్రమలలో AI మానవ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. సరైన వినియోగంతో AI సమాజ అభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా నిలుస్తుంది అంటూ కృత్రిమ మేధస్సు ఆవశ్యకతను వివరిస్తుంది తరుణి వైష్ణవి.
2: ఇప్పటి వేగవంతమైన సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు మానవ జీవనంలో అత్యంత ప్రభావశీలమైన శక్తిగా ఎదిగింది. ఒకప్పుడు కేవలం పరిశోధనా శాలల్లో మాత్రమే కనిపించిన ఈ సాంకేతికత నేటి రోజుల్లో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్ నుంచి పెద్ద పరిశ్రమల వరకు ప్రతి దశలోనూ భాగస్వామి అయ్యింది. మన అవసరాలను అంచనా వేసి పనిచేసే యంత్రాలు, మన మాటలు వినిపించి స్పందించే స్మార్ట్ పరికరాలు, డాక్టర్లకు భవిష్యత్తు సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడే సాధనాలు, ఇవి అన్నీ కృత్రిమ మేధస్సు వల్లే సాధ్యమయ్యాయి. కృత్రిమ మేధస్సు యొక్క ముఖ్య లక్షణం దీన్ని నేర్చుకునే శక్తి. ఒకసారి డేటాను అందిస్తే అది అందులోని నమూనాలను గమనించి మనిషి ఆలోచనల మాదిరిగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకే నేడు బ్యాంకులు మోసపూరిత లావాదేవీలను వెంటనే గుర్తించగలుగుతున్నాయి. సోషల్ మీడియా మనకు నచ్చే విషయాలను అంచనా వేసి సూచిస్తోంది. కేవలం పనులను వేగవంతం చేయడమే కాకుండా మనిషికి ప్రమాదకరమైన లేదా శ్రమతో కూడిన పనులను కూడా AI సులభతరం చేస్తోంది. ఆరోగ్య రంగంలో కూడా AI కీలక పాత్ర పోషిస్తోంది. స్కాన్ రిపోర్ట్లను విశ్లేషించి రోగ లక్షణాలను ముందుగానే గుర్తించడం, రోగి శరీర పరిస్థితులను నిరంతరం గమనించి చికిత్స మార్గాన్ని సూచించడం, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా కొత్త మందులను అభివృద్ధి చేయడం వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సాంకేతికత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోగులకు న్యాయమైన వైద్య సేవలు అందే అవకాశం పెరుగుతోంది. విద్యారంగంలో కూడా కృత్రిమ మేధస్సు కొత్త దిశలు చూపిస్తోంది. ప్రతి విద్యార్థి చదివే పద్ధతి, అర్థం చేసుకునే వేగం, లోపాలు ఇవన్నీ గమనించి వ్యక్తిగత పాఠ్యావళిని రూపొందించే స్మార్ట్ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయులు

0: ప్రజలకు బోధనను సులభతరం చేసే అనేక సాధనలు రూపొందుతున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఏఐ ఆధారిత సిమ్యులేటర్లు, వర్చువల్ రియాలిటీ విధానాలు వాడుకలోకి వస్తున్నాయి. పరిశ్రమల రంగంలో కూడా ఏఐ వలన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. రోబోటిక్ ఆటోమేషన్ వల్ల కొన్ని పనులు నాణ్యతతో, పొరపాట్లు లేకుండా పూర్తవుతున్నాయి. శక్తి వినియోగాన్ని నియంత్రించడం, యంత్రాల్లో వచ్చే లోపాలను ముందే గుర్తించడం వలన కంపెనీలకు ఖర్చులు తగ్గుతున్నాయి. వ్యవసాయంలో కూడా ఏఐ కొత్త పరిష్కారాలు అందిస్తోంది. పంటలో వ్యాధులను గుర్తించడం, నీరు మరియు ఎరువులను సరైన పరిమాణంలో వినియోగించడంలో సహాయం చేయడం, ఇలాంటి ప్రయోజనాలు రైతులకు ఎంతో ఉపకరిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధస్సు వృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. యాంత్రీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనే భయం సమాజంలో ఉంది. అంతేకాక వ్యక్తిగత డేటా భద్రత కాపాడటం, ఏఐ తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిపై బాధ్యత ఎవరిదనే ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. అందువల్ల ఏఐను నియంత్రించే చట్టాలు, నైతిక విధానాలు తప్పనిసరిగా ఉండాలి. సాంకేతికత మానవుడికి మేలు చేయాలనే లక్ష్యంతోనే అభివృద్ధి చెందాలి. మొత్తానికి కృత్రిమ మేధస్సు నేటి ప్రపంచాన్ని కొత్త దిశలో నడుపుతున్న విప్లవాత్మక శక్తి అని చెప్పొచ్చు. ఇది మనిషి సౌకర్యాలను పెంచుతూ, సమస్యలకు కొత్త పరిష్కారాలు చూపిస్తూ, భవిష్యత్తు తరాలకు మరింత తెలివైన ప్రపంచాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సాంకేతికతను జాగ్రత్తగా, బాధ్యతతో వినియోగించడం అవసరం. అప్పుడే ఏఐ మన జీవితాలను మెరుగుపరిచే శక్తిగా నిలుస్తుంది.
1: కార్యక్రమంలో చివరగా విందాం, భారత క్రికెట్ చరిత్రలో స్వర్ణ అధ్యాయాన్ని రాసిన మహానాయకుడు కపిల్ దేవ్. ఆల్రౌండర్గా ఆయన ప్రతిభ, పోరాట స్ఫూర్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి అంటూ ఆయన జీవిత విశేషాలను మనకు అందిస్తున్నారు శ్రావ్య.
2: కపిల్ దేవ్ రామ్లాల్ నిక్కంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959 జనవరి 6న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రామ్లాల్ నిక్కంజ్ రాజ్ కుమారిలు. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్కు తరలివచ్చి చండీగఢ్లో స్థిరపడ్డారు. డిఏవి కళాశాలలో విద్య అభ్యసించి కపిల్ దేవ్ 1971 దేశ్ ప్రేమ్ ఆజా శిష్యుడిగా కళాశాలలో విద్యాభ్యసించాడు. కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్రౌండర్లో ఒకటిగా పేరు సంపాదించాడు. కపిల్ దేవ్ తన బౌలింగ్తో బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు. 1975 నవంబర్లో కపిల్ దేవ్ హర్యానా తరపున పంజాబ్పై తొలిసారి ఆడి 39 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్లో పంజాబ్ 63 ఇన్నింగ్స్ ముగియడం, హర్యానా విజయం సాధించడం జరిగింది. 1976-77 సీజన్లో జమ్మూ కాశ్మీర్పై ఓపెనింగ్ బౌలర్గా రాణించి 36 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. 1977-78 సీజన్లో సర్వీస్ ఎండ్ సీజన్ మ్యాచ్తో తొలి ఇన్నింగ్లో 38 సాధించి మరోసారి తన ప్రతిభను చాటి చెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోనే 3 సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్లో 10 ఘనతను తొలిసారిగా పొందినాడు. తర్వాత ఇదే ఘనతకు టెస్ట్ క్రికెట్లో కూడా 2 సాధించాడు. 1978-79 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్లో కూడా 2 అర్ధశతకాలను సాధించాడు. దులీప్ ట్రోఫీలో 24 7 సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. కరాచీలోను నేషనల్ స్టేడియంలో జరిగిన 3వ టెస్టులో 33 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ చేసి భారత్ తరపున అతివేగంగా అర్ధ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 1979-80 అర్జున అవార్డును సాధించాడు. 1982 పద్మశ్రీ అవార్డును సాధించాడు. 1983 విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సాధించాడు. 1991 పద్మవిభూషణ్ అవార్డును సాధించాడు. 2002 విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ చేశాడు. 2013 టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ సంవత్సరానికాను కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎంపికయ్యాడు.
0: ఇంతవరకు శ్రోతలు యువవాణి యువజనుల కార్యక్రమంలో వైబ్రెంట్ అకాడమీ నయీంనగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం ఎం తరుణి వైష్ణవి, వి లహరి. ధన్యవాదములు.
3: మీరు ఇంతవరకు వైబ్రెంట్ అకాడమీ నయీంనగర్ హన్మకొండ విద్యార్థినులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు కదా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యమెందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: ఈనాటి యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 190, పర్సనల్ ఆఫీసర్ 60, ఐటీ ఆఫీసర్ 301, లా ఆఫీసర్ 105, రాజభాషా అధికారి 89, మొత్తం 765 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి బీఈ, బీటెక్ లేదా మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి సంబంధిత విభాగాల్లో. అభ్యర్థుల వయసు 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ IBPS.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,715 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్ల నుండి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

0: దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కోలో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాల నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా తత్సమన డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కోలో డైరెక్ట్ రిక్రూట్ ప్రాతిపదికన వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఏపీ ట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ సంబంధిత విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2026. ఏపీ ట్రాన్స్కో మరియు ఏపీ జెన్కోలలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు.
1: ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు మరికొద్దిసేపట్లో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపై ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9

0: శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ, ప్రాంబణ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
1: योग्यकर्ता के इस भव्य मंदिर कॉम्प्लेक्स अब जब हम पुनर्निर्माण का काम करने जा रहे हैं और ये यूनेस्को का वर्ल्ड हेरिटेज है, दुनिया के दूर दूर क्षेत्रों में कहीं पर भी जाएं, हमें कहीं न कहीं भारत की सांस्कृतिक विरासत के दर्शन होते हैं। ये पूरे साउथ ईस्ट एशिया का दूसरा सबसे बड़ा हमारी विरासत की पहचान है.
0: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వీ, ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్ధతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్ధతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జూలైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
2: जुलाई की अच्छी बारिश से बोनी की संभावनाएं बढ़ गई है. अब बोनी और तेजी से होगी. कल तक 350,85,000 हेक्टेयर में बोनी हुई है. मानसून में देरी के कारण तुअर, सोयाबीन और कपास पर थोड़ा प्रतिकूल बोनी पर प्रभाव पड़ा है. अब किसानों को यह सलाह दी जा रही है कि इनकी जगह मक्का, बाजरा और मूंग जैसी फसल जो कम समय में आ जाती है उनकी बुआई को प्राथमिकता दें.
0: महाराष्ट्र, मध्यप्रदेश, गुजरात, उत्तर प्रदेश, राजस्थान, कर्नाटक, बिहार, झारखंड, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయను

ఉన్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్య అధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచ కప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరిది 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ చర్యలు ఈ అంశంపై మామనూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి అనూష గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ మూట చిరంజీవి.
1: నీలి నాలుక వ్యాధి అనేది ప్రధానంగా ఈ గొర్రెలు మేకలు పశువులలో క్యూలికోయిడ్స్ జాతికి చెందినటువంటి చిన్న దోమల ద్వారా వ్యాపించేటువంటి ఒక వైరల్ అంటువ్యాధి. మరి ఇది ఏ విధంగా రావడం అనేటువంటిది జరుగుతుంది గొర్రెలలో, మరి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఈ పెంపకదారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి గొర్రెల్లో ఇవి వచ్చినప్పుడు ఇతర పశువులపైన వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వాటిని కూడా అరికట్టడానికి ఏం చర్యలు అనేటువంటివి తీసుకోవాలి, ముఖ్యంగా ఈ వ్యాధి సంక్రమించినప్పుడు ఆ వ్యాధి లక్షణాలు అనేటువంటి ఏ విధంగా ఉంటుంది, వాటిని గుర్తించడానికి ఏ విధమైనటువంటి లక్షణాలు బయటికి అగుపిస్తూ ఉంటాయి, మరి ఈ లక్షణాలలో నోటి లక్షణాలు, అదేవిధంగా వాపు, అదేవిధంగా ఇతర లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఈ దోమల నియంత్రణకు ఈ వ్యాధి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ నీలి నాలుక వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అనేటువంటి

0: వంటి తదితర అంశాలను గురించి మనకు వివరించడానికి గాను మామునూరు పశు వైద్య కళాశాలలో వెటర్నరీ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి అనుష గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మేడం నమస్కారం. గ్రామాల్లో ముఖ్యంగా ఈ గొర్రెలలో వీటి యొక్క పెంపకం యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు?
1: అయితే ఒకప్పుడు గొర్రెల పెంపకం అనేది కుల వృత్తిగా ఉందండి, కానీ ఇప్పుడు అన్ని వర్గాల వారు స్వయం ఉపాధి కోసం దీనిని ఎంచుకుంటున్నారు. అలాగే గ్రామీణ యువత కూడా ఆర్థికంగా బలపడడానికి, అభివృద్ధి చెందడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ఈ గొర్రెల పెంపకం అనేది ఒక డైలీ బేసిస్, అంటే ఒక ఉపాధిగా ఎంచుకోవడం జరిగింది. కానీ గొర్రెల్లో వచ్చే వ్యాధుల వలన సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆర్థిక నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గొర్రెల పెంపకందారులు జీవాల్లో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
0: అయితే ఈ వ్యవసాయానికి అనుబంధంగా రైతులు మూగ జీవాల పెంపకం ద్వారా ఈ గొర్రెల పెంపకం కూడా చేస్తా ఉన్నారు, తద్వారా లాభసాటిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మూగ జీవాల పెంపకానికి చేయాల్సినటువంటి ఖర్చుతో పోల్చుకున్నట్లయితే గొర్రెల పెంపకానికి తక్కువ మొత్తంలో ఖర్చు అనేటువంటిది అవుతా ఉంటుంది. అయితే ఇటువంటి తరుణంలో ఈ గొర్రెల పెంపకం జరిగినప్పుడు వాటి యొక్క వ్యాధుల ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుందంటారు?
1: అదే అండి. అయితే మనం గొర్రెల్లో సాధారణంగా చూసుకున్నట్టయితే చాలా రకాల వ్యాధులు వస్తూ ఉంటాయండి. ఇందులో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే చిటుక రోగం, అంటే దీనిని ఈటీ అని అంటారు, పీపీఆర్ అంటే మూతిపుండ్ల వ్యాధి అంటారు, గొంతు వాపు, కండ్ల కలక, తర్వాత బాహ్య పరాన్న జీవుల వల్ల కూడా వచ్చే రోగాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైన రోగం ఏంటంటే ఇది నీలి నాలుక వ్యాధి. ఎందుకంటే ఇది ఒక వైరస్ ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి అది రోగం అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది దానిని నివారించే చర్యలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి రోగం అనేది మనం ఎక్కువగా గొర్రెల్లో చూసుకోవచ్చు.
0: అయితే ఈ గొర్రెలకు వచ్చేటువంటి ప్రధాన వ్యాధులలో నీలి నాలుక వ్యాధి అనేటువంటిది ఒకటిగా చెప్తా ఉన్నారు. అయితే ఈ నీలి నాలుక వ్యాధి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అంటారు?
1: అయితే ఈ నీలి నాలుక వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల సోకే వ్యాధి అండి. దీనిని మనం బ్లూ టంగ్ వైరస్ అంటాము, బీటీవి వైరస్ అంటాము. సో ఇది సూక్ష్మాతి సూక్ష్మ జీవి. ఇది ఏంటంటే వ్యాధిగ్రస్త గొర్రె నుండి ఆరోగ్యవంతమైన గొర్రెకి క్యూలికాయిడిస్ అనే కీటకం ద్వారా, అంటే చిన్న దోమల ద్వారా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి వల్ల గొర్రెల నాలుక నీలి రంగులో మారుతుంది కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు వచ్చిందండి. అందుకే మనం నీలి నాలుక వ్యాధి అని అంటాము. ఈ వైరస్ ఏంటంటే ఇందులో 23 నుంచి 28 రకాల స్ట్రెయిన్స్ ఉన్నప్పటికీ కేవలం 5 రకాల వల్లనే వ్యాధి తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అందులో మనం చూసుకున్నట్టయితే సీరోటైప్, అంటే స్ట్రెయిన్ 1, 2, 10, 16, 23 ఈ 5 సీరోటైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ వల్ల వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం, ఆ రోగాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.
0: మరి ఈ నీలి నాలుక వ్యాధి ఎలా వస్తుంది, అదే విధంగా వ్యాధి అంటే ఏంటో చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. మరి ఈ వ్యాధి కేవలం గొర్రెల్లోనే వస్తుందా, లేదా ఇతర పశువులకు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉందంటారు?
1: ఈ వ్యాధి అనేది పాడి పశువుల్లో, అంటే ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, మేకల్లో, గొర్రెల్లో, అన్నిట్లోనూ వస్తుంది. కానీ గొర్రెల్లో మాత్రమే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ వైరస్ అనేది రక్తనాళాల యొక్క లోపలి పొరను, అంటే ఎండోతీలియాన్ని క్షీణింపజేస్తుంది. గొర్రెల్లో ఏంటంటే ఈ లేయర్, ఈ ఇదేంటంటే చాలా సున్నితంగా ఉండడం వలన గొర్రెల్లో తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అన్ని పశువుల్లో మనకి కనిపించినప్పటికీ గొర్రెల్లో ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం.
0: మరి ఈ నీలి నాలుక వ్యాధి అనేటువంటిది ఈ పశువులలో వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఇప్పుడు మనకు వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం, ఈ 3 కాలాలలో ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తుంది, దానికి గల కారణాలు ఏంటంటారు?
1: వ్యాధి అనేది మనకి ఈ చిన్న దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ దోమల సంఖ్య ఏమిటంటే వర్షాకాలంలో, అంటే వర్షాకాలంలో నీళ్లు నిల్వ ఉండడం వలన ఈ దోమల పాపులేషన్ అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే ఒక వ్యాధిగ్రస్త పశువు నుంచి ఇంకొక పశువుకి తొందరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ రోగం అనేది మనకి అక్టోబర్ నుండి జనవరి మధ్యలో, అనగా శీతాకాలంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి వర్షాకాలంలో వ్యాప్తి చెందినప్పటికీ లక్షణాలు అనేవి మనకి శీతాకాలంలో ఎక్కువగా బయటపడుతూ ఉంటాయి.
0: అంటే ఇప్పుడు మీరు దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వ్యాధి అనేటువంటిది వస్తుంది అని అంటున్నారు. గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాము, ఒక 10-15 రోజుల నుండి కూడా దోమల యొక్క తీవ్రత అనేటువంటిది అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా?
1: కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా పాపులేషన్, అంటే దోమల యొక్క ఎక్కువగా ఉన్న బెడద ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడక్కడ కొన్ని కేసెస్ మనము చూసుకునే అవకాశం ఉంటుందండి. అయినప్పటికీ వర్షాకాలంలో అధికంగా అవి వ్యాప్తి చెందుతాయి కాబట్టి రోగం అనేది తీవ్ర

0: రంగా మనకి కనిపిస్తూ ఉంటుంది.
1: ముఖ్యంగా ఈ నీలినాలుక వ్యాధి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలంటారు?
0: అయితే ఈ వైరస్ సోకిన గొర్రెల్లో ఏంటంటే, ముందుగా వైరస్ శరీరంలోకి రాగానే అది వృద్ధి చెందుతుందండి. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మనకి లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. సో ప్రారంభ దశలో ఏమవుతుందంటే అధిక జ్వరం, అంటే 105 నుంచి 107 వరకు జ్వరం అనేది మనం చూడవచ్చు. దానితో పాటు అలసట, మేత తినకపోవడం వంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మధ్య దశలో ఏమవుతుందంటే నోరు పెదవులు నాలుక వాపులు మనం గమనించుకోవచ్చు. తర్వాత నోటి లోపల గాయాలు ఏర్పడతాయి, ముక్కు నుండి కూడా నీరు కారణం అనేది మనం చూసుకోవచ్చు. తర్వాత ఏమవుతుంది, వ్యాధి ఇంకా తీవ్రంగా మారినప్పుడు నాలుక నీలి రంగులోకి మారి అవి మేత మొత్తానికి మేయకుండా నిలిచిపోతుంది అన్నమాట. తర్వాత కాళ్ళలో పుండ్లు కూడా ఏర్పడతాయి, దీని వల్ల ఏమవుతుందంటే అవి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇదేంటంటే అన్ని వయసుల్లో గొర్రెల్లో వచ్చినప్పటికీ వ్యాధి తీవ్రత అనేది అడల్ట్స్ అంటే పెద్ద వాటిలో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం కాలి పుండ్ల గురించి తీసుకున్నట్టయితే ముఖ్యంగా గిట్టలకి చర్మానికి మధ్యలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎర్రగా మారి అవి నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. అలాగే ఒకవేళ ఈ కాలి పుండ్లు తీవ్రంగా మారినట్టయితే వాటి నుంచి పురుగులు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గిట్టల్లో నొప్పి వల్ల అవి మోకాలపై నడుస్తాయి, దాని వల్ల మోకాలపైన కూడా పుండ్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్టయితే మొహం వాయడం, పుండ్లు ఏర్పడడం, పుండ్ల నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు మనం చూసుకోవచ్చు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు చనిపోయే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొన్నిట్లో మాత్రం పారుడు కానివ్వండి లేదా న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.
1: మరి ఈ లక్షణాలు అనేటువంటి ఈ విధంగా కనిపిస్తా ఉన్నాయి, మరి నీలి నాలుక వ్యాధి అనేటువంటి పేరు ఎలా వచ్చిందంటారు?
0: అయితే అది ఏదైతే లోపలి పొరను డామేజ్ చేస్తుందో దాని వల్ల నాలుక అనేది నీలి రంగులోకి మారుతుంది. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ అది నీలి రంగులోకి మారినప్పుడే రైతు దాన్ని గుర్తిస్తాడు, కాబట్టి దానికి నీలి నాలుక అనే పేరు రావడం జరిగింది.
1: అంటే నీలి నాలుక వ్యాధి సోకినటువంటి గొర్రెల్లో ముఖం వాపుతో పాటు పుండ్లు ఏర్పడతాయి, అలాగే ఈ గొర్రె మూతి గాని పెదవులు గాని చిగుళ్ళు గాని నాలుక వాపుతో కూడా పుండ్లు అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. మీరు చెప్పినట్టు తీవ్రమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు నోటి దుర్వాసన కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అధికంగా, అది ముదిరితే నాలుక నీలి రంగులోకి మారుతుంది, కాబట్టి ఈ పేరు రావడం అనేటువంటి జరిగింది. అయితే మరి ఈ రైతులు ఈ వ్యాధి వచ్చినప్పుడు కానీ ఈ రోగం వచ్చినప్పుడు కానీ ఆ రోగాన్ని ఎలా గుర్తించాలంట?
0: సో మనం ముందుగా చెప్పుకున్నట్టు ఏమవుతుందంటే ఈ రోగం తీవ్రత పెరిగే కొద్దీ లక్షణాల్లో బహిర్గతం అవుతాయి. అదే గనక ఒకవేళ రైతుకి ఈ రోగం పైన అవగాహన ఉండి కొట్టంలో గనక దోమల బెడద ఎక్కువగా ఉంది అన్న అవగాహన ఉంటే ఏమాత్రం చిన్నపాటి చేంజెస్ మనకి గొర్రెల్లో కనిపించినప్పుడు, అంటే తినడం ఆపేయడము, జ్వరం రావడము, కుంటడము, నోట్లో కొంచెం కొంచెంగా పుండ్లు ఏర్పడడం లాంటి లక్షణాలు తొలి దశలో కనుక్కున్నట్టయితే రైతు వెంటనే అటువంటి గొర్రెలను వేరు చేసి వాటికి చికిత్స అందించినట్టయితే వ్యాధి తీవ్ర దశకి మారకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ఈ లక్షణాలని రైతు కనుక గుర్తించినట్టయితే వ్యాధి తీవ్రతను మనం తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుంది.
1: మరి ఈ విధంగా ఆ వ్యాధిని గుర్తించి రైతు ఈ చికిత్సా విధానాల గురించి వెళ్ళినప్పుడు ఎటువంటి చికిత్సా విధానాలు అవలంబిస్తే మంచిదంటారు, వాటి గురించి రైతు సోదరులకు క్షుణ్ణంగా వివరించండి.
0: నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి కాబట్టి వైరస్కి ఎక్కడ కూడా ఒక ట్రీట్మెంట్ అంటే దానికి ప్రత్యేక చికిత్స విధానాలు అంటూ ఏవి ఉండవు, కానీ కొన్ని జాగ్రత్తలు వహిస్తే మాత్రం తీవ్రంగా నష్టపోకుండా మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణకి ఆ గొర్రెలకి ఏంటంటే మనం సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ స్వచ్ఛమైన నీరుని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇవేంటంటే నోట్లో పుండ్లు ఏర్పడడం వల్ల మేత సరిగ్గా మేయవు కాబట్టి అంటే సులభంగా జీర్ణమయ్యే ఆహారం అంటే అంబలి జావ వంటివి తరచుగా పెడుతూ ఉన్నట్టయితే పశువు నీరసించిపోకుండా ఉంటుంది. అలాగే నోట్లో ఏర్పడే పుండ్లను బోరిక్ పౌడర్ మరియు గ్లిజరిన్ ఇవి రెండు కలిపి ఒక పేస్ట్ లాగా గానీ పూతలాగా గాని మూతిలో పూయడం వల్ల లేదా 1% పొటాషియం పర్మంగనేట్ తో ఈ మూతి పుండ్లను కడగడం వల్ల నోట్లోంచి వచ్చే దుర్వాసన కానివ్వండి, ద్రవం లాంటివి కానివ్వండి లేదా రక్తస్రావాన్ని గానీ వ్యారికట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రోగానికి ఖచ్చితంగా యాంటీబయాటిక్ మందులు అనేవి వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో 5 నుంచి 7 రోజుల వరకు క్రమం తప్పకుండా వాడాల్సి వస్తుంది. దాంతో పాటు నొప్పికి గల ఇంజెక్షన్లు మందులు తర్వాత బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు పెట్టుకుంటూ మనం పుండ్లని కాలి పుండ్లని నోటి పుండ్లని కడుక్కున్నట్టయితే 1 వారం నుంచి 10 రోజుల్లో గొర్రె అనేది కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే వ్యాధి సోకిన గొర్రెలను వేరుగా ఉంచడం వల్ల మిగతా వాటికి కూడా వ్యాపించకుండా ఉంటుంది.
1: అంటే ఈ విధమైనటువంటి చికిత్స విధానాలు పాటించినట్లయితే రైతులకు శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా

0: ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ గొర్రెలలో ఎక్కువగా మందల రూపంలో ఉంటాయి కాబట్టి ఈ వ్యాధిని ఎలా నివారించుకోవచ్చు అంటారు?
1: ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఈ గొర్రెలు అనేవి ఒకటే కొట్టంలో ఒక 80 నుంచి 100 వరకు ఒకటే దగ్గర పెట్టడం వల్ల దగ్గర దగ్గరగా ఉంటాయి. ఒక దాని నుంచి ఇంకో దానికి దోమల ద్వారా తొందరగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఒకసారి ఈ రోగం యొక్క లక్షణాలు బయటపడ్డప్పుడు వెంటనే అటువంటి గొర్రెలను వేరుగా ఉంచి వాటికి వెంటనే మనం వైద్యం గనక అందించినట్టయితే వేరే వాటికి సోకకుండా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది క్యూలికాయిడస్ అనే చిన్న దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటిని అరికట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదాహరణకి మనం ఏం చేయాలంటే శుభ్రమైన వాతావరణంలో పెంపకం చేయాలి. ఇక్కడ ఏంటంటే నీరు నిలవకుండా ఉంచడం, సరైన గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి, షెడ్ ఎప్పుడు కూడా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం వేళల్లో వేపాకుతో పొగ పెట్టడం ద్వారా దోమలని మనం అరికట్టుకోగలచ్చు. ఇంకోటి ఏంటంటే వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని వేరు చేసినట్టయితే మిగిలిన వాటికి సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే టీకాలు. టీకాలు అనేవి ఇప్పుడు అందుబాటులో ఉన్నవండి. ఇవి ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. ఆ పేరు వచ్చేసి రక్ష బ్లూ. ఇదేంటంటే ఇందాక నేను చెప్పినట్టు 5 రకాల స్ట్రెయిన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఇది ఇన్యాక్టివేటెడ్ పాలీవాలెంట్ వ్యాక్సిన్ అండి. అంటే ఈ 5 రకాల స్ట్రెయిన్స్ తో కూడిన వ్యాక్సిన్ ని అందుబాటులో ఉంచారు. ఇది 2 ml చర్మం కింద ఇస్తాము. ఎప్పుడు ఇస్తామంటే 3 నెలలు పైబడిన గొర్రె పిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది చర్మం కింద డోస్ ఇవ్వాలి. ఆ తర్వాత అంటే మొదటి డోస్ వేసిన నెల తర్వాత 2 డోస్, దానిని మనం బూస్టర్ వ్యాక్సిన్ అని అంటాము. సో ఈ బూస్టర్ వ్యాక్సిన్ అనేది 1 నెల తర్వాత మొదటి డోస్ ఇచ్చిన నెల తర్వాత వేసుకొని ఆ తర్వాత ప్రతి సంవత్సరం గనక మనం ఈ టీకాని వేసుకున్నట్టయితే అవి రోగాన పడకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ టీకా మనం ఎప్పుడు వేయాలి అంటే వర్షాకాలం ప్రారంభానికి కనీసం 1 నుంచి 2 నెలల ముందు, అంటే మే నెలలో గనక మనం వేసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో అవి రోగాన బారైన పడకుండా ఉంటాయి.
0: అంటే ఇప్పుడు నీలి నాలుక వ్యాధి వచ్చినప్పుడు ముఖ్యంగా కొన్ని గొర్రెలలో గర్భం దాల్చేటువంటి గొర్రెలు ఉంటాయి, అలాంటి సందర్భాలలో ఈ వ్యాధి లోపల ఉన్నటువంటి దూడ పైన ఎటువంటి ప్రభావం అనేటువంటి చూపుతుందా?
1: అది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఏవైతే చూడితో ఉంటాయో చూడి పశువుల్లో ముఖ్యంగా లాస్ట్ స్టేజ్ లో ఉన్నట్టయితే కొన్నిసార్లు అవి గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అబార్షన్స్ ఈడ్చుకుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు గొర్రెలు పుట్టినప్పటికీ గొర్రె పిల్లల్లో డిసీజెస్ అంటే పుట్టుకతో వచ్చే రోగాలను కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా వైరస్ వల్ల ఏదైతే అధిక జ్వరం ఉంటుందో దాని వల్ల లోపలున్న అవయవాలని దెబ్బతిని గర్భ సంచి పైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
0: మరి ఒకప్పుడు ఈ గొర్రెల్లో నీలినాలుక వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి టీకాలు గాని ఇతర మందులు గాని లేవు, ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
1: అవునండి.
0: మరి వాటి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి? మరి గొర్రెల పెంపకదారులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ గొర్రెల్లో వచ్చేటువంటి నీలినాలుక వ్యాధిని అరికట్టవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేసి మా రైతు సోదరులకు అదేవిధంగా మా కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
2: మీరు ఇంతవరకు గొర్రెల్లో నీలినాలుక వ్యాధి నివారణ చర్యలు ఈ అంశంపై మామనూరు పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి అనూష గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. ఇప్పుడు వినండి గులాబీ తోట సాగులో అనుభవాలు. ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగీ మండలం ఆశలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతిరాజుతో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ పులిమాటి పంకజ మోహన్.
3: నమస్కారం అండి. సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారు.
4: నమస్తే సార్.
3: మీరు ఆశాలపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా?
4: అవును సార్.
3: మరి ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు, ఏమేమి సాగు చేస్తూ ఉంటారు మీరు?
4: మేము ఎక్కువ వచ్చేసి పూల తోటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. మా దగ్గర గులాబీ తోట, మల్లె తోట, అదే విధంగా కూరగాయలు కూడా చాలా పండిస్తూ ఉంటాం.
3: ఎంతకాలం నుండి సాగు చేస్తూ ఉంది తోటల సాగు అనేది మీరు?
4: ఇది పూల తోటలు వచ్చేసి మేము ఒక 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నాం. చాలా మంచి దిగుబడి ఉంటుంది, మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఇతర పంటలతోటి కంపేర్ చేస్తే కొంచెం మనకు అధిక లాభాలు ఉంటాయి.
3: అధిక లాభాలు ఉంటాయి కాబట్టి మీరు గత 15 సంవత్సరాలు పూల తోట సాగు చేసుకుంటా ఉన్నారు.
4: అవును సార్.
3: అంటే ఈ గులాబీ తోట కూడా 15 సంవత్సరాలు చేస్తా ఉన్నారా?
4: అవును సార్. అంటే మాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఒక సైడు ఒకసారి అంటే ఒక 5 సంవత్సరాలు ఒక దిక్కు, ఇంకొక 5 సంవత్సరాలు

0: భూమి మార్పిడి చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూలతోటే కానీ భూమి మార్పిడి చేస్తూ ఉంటాం.
1: ఈ పూల మొక్కలు కానీ ఇంకో గాడ పెట్టుకుంటాం, 5-5 సంవత్సరాలు మారుస్తూ ఉంటాం.
0: మారుస్తూ ఉంటాం.
1: అంటే ఎందుకు మారవాలి?
0: అంటే భూమి బలము, మనం అది పూలు చెట్టు పెట్టేటప్పుడు బలం కోసం ఎరువులు పోస్తూ ఉంటాం. ఆ ఎరువుల బలం అనేది మనకు ఒక 4 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దాని తర్వాత మనకు దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి మార్పిడి చేసుకుంటే మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది.
1: కాబట్టి మీరు మార్పు అనేది చేస్తూ ఉంటారు భూమిని?
0: భూమిని మార్పు చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూలతోట ఎక్కువగా, పూలతోట కూరగాయలు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం.
1: అంటే మార్పు చేసినప్పుడు ఈ మొక్కలు నాటు పెడతారా లేకుంటే కొత్త మొక్కలు పెట్టుకుంటారా?
0: లేదు, మార్పు చేసినప్పుడు ఈ మొక్కలు అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఇవి పనిచేయవు. మళ్ళీ కొత్త మొక్కలు తెప్పించుకొని విజయవాడ బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల నుంచి, నర్సరీ నుంచి తెప్పించుకొని మళ్ళీ విత్తడం జరుగుతుంది.
1: అంటే బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకుంటారు ఈ పూల మొక్కలు అనేది?
0: బెంగళూరు నుంచి, నర్సరీ నుంచి వస్తాయి.
1: గులాబీ అన్నారు, ఇప్పుడు గులాబీ ఏ రకం మీకు సాగు చేస్తూ ఉంటారు, ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది మీకు?
0: ఇది వచ్చేసి మనది సెంటు గులాబీ అంటారు. ఇది ఏంటంటే ఒక రోజు పువ్వు ఆగుతుంది. ఇది వచ్చేసి మనకు డైలీ 10 నుంచి 15 కిలోల వరకు వస్తుంది.
1: ఒక ఎకరానిక?
0: లేదండి, ఎకరానికి 30 కిలోల వరకు వస్తాయి. కానీ మనం వచ్చేసి ఇప్పుడు 1 ఎకరంలో ఉన్నది ప్రజెంట్.
1: 1 ఎకరం పెట్టుకున్నారు. చిన్న మొక్కలు తెచ్చుకుంటారు, కొద్దిగా పెద్దది తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకున్నప్పుడు
0: చిన్నదే ఉంటుంది, వాళ్ళు అంటుగట్టి మనకు వాళ్ళు ఇస్తారు, అంటుగట్టి మొక్క ఇస్తారు. ఆ మొక్కను మనం విత్తు నాటుకోవాలి.
1: నాటుకోవాలా? ఇప్పుడు బెంగళూరు నుండి వస్తుందా అంటున్నారు మీరు మొక్కలు, మీరు తెచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? వాళ్ళే తెచ్చి వేస్తారా మీకు?
0: లేదండి, మనమే తెచ్చుకోవాలి. ఎన్ని మొక్కలు కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. ఒక మొక్కకు వచ్చేసి మనకు 30 రూపాయలు పడుతుంది.
1: 30 రూపాయలు పడుతుందా
0: ట్రాన్స్పోర్ట్ తోటి?
1: మీరు అంటే ఈ మొక్కలు పెట్టుకోవాలంటే భూమిని ఎట్లా తయారు చేసుకుంటారు బలంగా ఉండాలంటే?
0: ఫస్ట్ ఎరువులు ఏంది, పశువుల ఎరువు వేస్తాం దుక్కిలో. దాని తర్వాత మొక్కలు అనేటివి నాటుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ పైన ఎరువులు 20-20 కానీ యూరియా కానీ అది 2 నెలలకోసారి 3 నెలలకోసారి వేస్తాం చెట్టు ఎదగడానికి.
1: 2-3 నెలలకోసారి వేస్తూ ఉంటారా? అంటే చిన్న దశలో మొక్కలు పెట్టుకుంటే అన్నీ ఏనుకుంటాయా మీకు?
0: కొన్ని చనిపోతాయి, కానీ చనిపోయిన కడ మళ్ళీ పెట్టుకోవాలి.
1: మళ్ళీ తెచ్చుకుంటారా మీరు మొక్కలు? అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటాయి మీకు ఎక్కువ?
0: అంటే ఇంకా మనమే పోగుంటలతో సహా కలిపి తెచ్చుకోవాల్సి వస్తుంది.
1: అంటే ఎన్ని మొక్కలు ఎక్కువ తెచ్చుకున్నారు తెచ్చుకున్నప్పుడు మీరు?
0: 200-200 మొక్కలు మనకు పెట్టాల్సిన దానికంటే 200 మొక్కలు.
1: అంటే ఇప్పుడు ఒక 1 ఎకరం పెట్టాను అన్నారు, ఎన్ని మొక్కలు పడతాయండి మీకు 1 ఎకరానికి?
0: 1 ఎకరాగా మనకు 1800 నుంచి 2000 మొక్కలు పడతాయి. మనం పోగుంటలతో సహా కలిపి 2200 మొక్కలు.
1: 10% ఎక్కువ మొక్కలు తెచ్చుకుంటాం.
0: తెచ్చుకుంటాం, ముందే తెచ్చుకుంటాం మనం.
1: అంటే ఇప్పుడు మొక్క ఎదగాలంటే మీరు ఎలా చేస్తూ ఉంటారు? మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం పెట్టుకుంటారు?
0: సాలుకు సాలుకు మధ్యలో 6 ఫీట్లు, మొక్కకు మొక్కకు మధ్యలో 2 ఫీట్లన్నర, 2 ఫీట్ల నుంచి 2 ఫీట్లన్నర పెట్టుకుంటాం. మొక్క అనేది కొంచెం ఎదగడానికి 6 ఫీట్ల గ్యాప్ ఉంటే మనకు చెట్టు పెరిగినా కూడా పువ్వులు తెంపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటుంది.
1: ఈ మొక్క ఎదిగి పూలు రావడానికి ఎంత కాలం పడుతుంది మీకు?
0: మనకు పూలు వచ్చేసి మనకు 2.5 మంత్, 2.5 నెలల నుంచి 3 నెలల మధ్యలో మనకు 1 కిలో, 1.5 కిలో స్టార్ట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ ఒక 5 నెలలు అయిపోతే మనకు ఒక 6 నుంచి 10 కిలోల వరకు స్టార్ట్ అవుతూ ఉంటాయి.
1: ఒక 4-5 నెలలు పడితే కానీ మంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది.
0: దిగుబడి స్టార్ట్
1: అప్పటి వరకు దానికి పెట్టుబడి పెడతానే ఉండాలి.
0: పెట్టుబడి పెడతానే ఉండాలి, నీళ్లు కడతానే ఉండాలి, గడ్డి పడకుండా చూసుకుంటూనే ఉండాలి.
1: మరి గడ్డి రాకుండా ఎట్లా చేసుకుంటారు మీరు?
0: గడ్డి రాకుండా అంటే 6 ఫీట్ల గ్యాప్ లో వచ్చేసి ఎడ్లతోటి, ఎడ్ల గొర్రుతోటి నడపడం గానీ, లేదంటే టిల్లర్ ఉంటే టిల్లర్ తోటి గడ్డి పోయేటట్టు చేయడం గానీ ఈ విధంగా చేస్తూ ఉంటాం.
1: అలా చేసి గడ్డి లేక ఎన్ని రోజులకోసారి చేస్తారు గడ్డి అనేది లేకుండా మీరు?
0: ఇంకా గడ్డి అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు 2 సార్లు అట్లా చేస్తాం.
1: మొక్క పెరిగేదాకా?
0: మొక్క పెరిగేదాకా మనకు, మనకు మొక్క పెరిగిన తర్వాత ఇంత గడ్డి ప్రాబ్లం అనేది ఉండదు.
1: కాబట్టి అప్పుడు ఇంత అవసరం ఉండదు,
0: ఇంత అవసరం ఉండదు.
1: ఇప్పుడు నీరు పెడుతున్నారు కదా, నీరు ఎట్లా పెడతాయి, ఎన్ని రోజులకోసారి పెడతా ఉంటారు మీరు?
0: నీరు అనేది మనకు ఈ మొక్క వేరు అనేది పై భాగంలో, అంటే లోతుగా పోదు భూమిలోకి, పైన భాగంలోనే ఉంటుంది. కాబట్టి తడి మనకు ఆరిన తర్వాత మనకి ఎమ్మటే అర్థమైపోతుంది, మొక్క వల్లిపోవడమా లేకపోతే పూల దిగుబడి తగ్గడమా అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడల్లా మనం దాన్ని గమనించి మనం నీరు పెట్టుకోవాల్సి వస్తుంది.
1: దాదాపు ఒకసారి పెడితే ఎన్ని రోజుల వరకు నీరు ఆపుకుంటుంది?
0: వానాకాలం అయితే ఒక 1 వీక్, వానాకాలం అయితే ఎక్కువ నీళ్ళు అవసరం ఉండే, ఎండాకాలం అంటే మనం వీక్లీ 2 సార్లు అయినా వారి నీళ్లు
1: ఒకసారి నీరు పెడతా ఉండాలి, భూమి తడి ఆరిపోకుండా చూసుకోవాలి,
0: చూసుకోవాల్సి వస్తుంది.
1: అప్పుడే దిగుబడి బాగా వస్తుంది,
0: దిగుబడి వస్తుంది.
1: అంటే గులాబీ తోటల మీద కూడా తెగుళ్ళు కీటకాలు ఆశిస్తాయి మీకు?
0: ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పువ్వును అనేటిది పువ్వును తింటది పురుగు. అది ఏంటంటే గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల గడ్డిలో నుంచి పురుగు పూత మీదకి పోయి ఆ పూతలో ఆ మకరందాన్ని, దాంట్లో తీయటి పదమర్థం ఉంటుంది కాబట్టి దానికి పువ్వు

0: పురుగు అనేది ఆశపడుతుంది, ఆ పువ్వును సగం కొరికేస్తుంది అన్నమాట. ఆ కొరికినప్పుడు మనకు పువ్వులు మార్కెట్ లో సేల్ కావు. సో దాని గురించి ఏంటంటే మనం పురుగును గమనించి మనం పురుగు మందు కొట్టుకోవాల్సి వస్తుంది. వీక్లీ ఒకసారి అయినా కొట్టుకోవాల్సి వస్తుంది.
1: వీక్లీ ఒకసారి పురుగు మందు కొట్టాలి,
0: కంపల్సరీ కొట్టాల్సి వస్తుంది. అన్ని అన్ని పంటల్లాగానే కానీ ఇది ఏంటి అని అంటే మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది.
1: ఇప్పుడు ఈ మొగ్గలు కానీ పూలు బాగా రావాలంటే మీ ఎలాంటి పద్ధతులు పాటిస్తుంటారు, ఏం వాడుతూ ఉంటారు ఎక్కువ?
0: ఏం లేదు, పురుగును గమనించుకుంటా, పురుగు మందు కొట్టుకుంటా, నీళ్లు కట్టుకుంటా, 3 నెలలకు ఒకసారి అడుగున మందు వేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా దానంతట అదే కొమ్మలు పెరిగి మనకు పువ్వుల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది.
1: అంటే ఒక్క మొక్క పెడితే ఎన్ని సంవత్సరాలు మీకు పూల దిగుబడి వస్తుంది?
0: కరెక్ట్ గా మనకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకొక ఇయర్ ఏందనంటే మనం అడుగు బలాన్ని బట్టి మనం పై మందులు కొట్టేదాన్ని బట్టి ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది దిగుబడి అనేది. కంపల్సరీగా 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఈ గులాబ్ తోటను ఒకసారి నాటిన తర్వాత మనం దిగుబడి తీసుకోవచ్చు.
1: అంటే సంవత్సరం మొత్తం పూలు వస్తాయి మీకు, మధ్యలో ఎప్పుడైనా

0: కరెక్ట్గా మనకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకొక ఇయర్ ఏందానంటే మనం అడుగు బలాన్ని బట్టి మనం పై మందులు కొట్టేదాన్ని బట్టి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది దిగుబడి అనేది. కంపల్సరీగా 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఈ గులాబ్ తోటను ఒకసారి నాటిన తర్వాత మనం దిగుబడి తీసుకోవచ్చు.
1: అంటే సంవత్సరం మొత్తం పూలు వస్తాయి మీకు, మధ్యలో ఎప్పుడైనా ఆగుతా ఉంటాయి పూలు రావడం?
0: లేదండి, 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి. కానీ పూలలో కేజీలో వేరియేషన్ ఉంటుంది. ఒకరోజు 10 కిలోలు వెళ్తే ఒకరోజు 15 కిలోలు వెళ్ళడం, అది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మనకు పూల దిగుబడి అని వస్తుంది. కానీ 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి.
1: ఎలాంటి వాతావరణం మీకు దిగుబడి బాగా వస్తుంది?
0: చల్లదనం ఉన్నప్పుడు, చలికాలంలో పైరు గాలి వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, కొంచెం చల్లదనం ఉన్నప్పుడు పూల దిగుబడి ఎక్కువ వస్తుంది.
1: అంటే వాతావరణం చల్లగా ఉంటే దిగుబడి బాగా వస్తుంది.
0: చలికాలం ఎక్కువ వస్తుంది మనకు, వానకాలం కానీ చలికాలం. ఎండాకాలం ఎట్లా అంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది, పువ్వు సైజు కూడా చిన్నగా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు మీరు అంటున్నారు దిగుబడి బాగా వస్తుంది, కానీ రేటు కూడా ఏ సమయంలో మీకు ఎక్కువ వస్తుంది పూలకు?
0: రేట్ అనేది మనకు
1: ఇన్ని సంవత్సరాలకు వెళ్ళి
0: మనం వచ్చేసి రేటు విషయంలో అంటే మార్కెట్ లో ఒకటే రేట్ ఉంటుంది ఆసాంకి, కాకపోతే అమ్ముకునే వాళ్ళకు రేట్ వేరియేషన్ ఉంటుంది. మేము హోల్సేల్ గా షాపులలో ఇస్తాం కాబట్టి మాకు ఒకే రేట్ కట్టిస్తారు వాళ్ళు.
1: సంవత్సరం ఒకటే రేట్ ఉంటుంది,
0: సంవత్సరం మొత్తం ఒకటే రేట్ ఉంటుంది. మనం విడిగా అమ్ముకున్నట్లయితే మన పండుగలను బట్టి, అవకాశాన్ని బట్టి మన రేట్ వేరియేషన్ అనేది మనం చూసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ పూల దిగుబడి అన్నారు, రేటు కూడా మరి ఏ సమయంలో మీకు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఈ కాలాన్ని బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి మీకు?
0: రేట్ వచ్చేసి మనకు పెళ్లిళ్ళ టైంలో, శ్రావణ మాసంలో, సంక్రాంతి సమయంలో, అయ్యప్ప స్వాములు ఇట్లాంటి
1: పూజల సమయంలో,
0: పూజల సమయంలో, శ్రావణ మాసంలో, పెళ్లిళ్ళ సమయంలో మనకు ఎక్కువగా రేట్ అనేది.
1: కిలోకి మీకు ఎట్లా అమ్ముతా ఉంటారు మీరు?
0: కిలో వచ్చేసి 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది.
1: మధ్యలో రేటు మారుతూ
0: ఉంటుంది.
1: అంటే మీకు పూసినప్పుడల్లా ఎన్ని రోజులకు ఒకసారికి వస్తారు పూలు?
0: డైలీ తెంపుతాం, డైలీ తెంపడం ఉంటుంది. కాకపోతే కేజీల వేరియేషన్ ఉంటుంది.
1: అంటే రోజు ఎన్ని కేజీలు?
0: ఒకరోజు 8 కిలోలు వెళ్తే, ఒకరోజు 10 కిలోలు వెళ్తే, ఒకరోజు 5 కిలోలు వెళ్తే, ఒకరోజు 20 కిలోలు వెళ్తే, అట్లా
1: అట్లా ఉంటుందా మీకు? అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక 2 తోటలు కనబడుతున్నాయి, ఒకటి పాతది ఒకటి కొత్తది. మరి అది ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి?
0: ఇప్పుడు కొత్త తోట వచ్చేసి 4 నెలలు అవుతుంది, అది పాత తోట వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక మళ్ళీ ఇంకొక సంవత్సరంన్నర అయితే ఆ తోట మనకు పోయే టైంకి ఇది మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. అట్లా మనం భూమి చేంజ్, భూమి అనేది మార్పు చేస్తాం.
1: అంటే ఇప్పుడు పెరిగే లోపల మళ్ళీ 2 సంవత్సరాల లోపల తీసేసి మళ్ళీ వేరే పెట్టుకుంటారు,
0: మళ్ళీ
1: పాత తోట తీసేస్తారు?
0: తీసేస్తా ఉంటాం.
1: అట్లా మీకు ఎప్పుడు పూలు వచ్చే విధంగా తోటలు పెట్టుకుంటా ఉంటాం.
0: పూలు మనకి ఎప్పుడు ఆగకుండా, అంటే దిగుబడి ఆగకుండా మనం ఎప్పటికీ 20-20 గుంటలు కొత్త కొత్త తోట సమయాన్ని బట్టి మార్చుకుంటాం.
1: అంటే 2 సంవత్సరాలకు తోట పెడతా ఉంటారు?
0: పెడతా ఉంటాం.
1: అట్లా పెట్టడం వల్ల మీకు నిత్యం ఆదాయం వచ్చి బాగుంటుంది అంటారా?
0: అవును, మిగతా పంటలతో కంపేర్ చేస్తే కొంచెం ఆదాయం డైలీ ఉంటుంది.
1: సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు గులాబీ తోట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా సంగీ మండలం ఆశలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతిరాజు గారితో పరిచయం విన్నారు కదా. పరిచయకర్త శ్రీ పూలమాటి పంకజ్ మోహన్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని

0: వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే.
2: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:45 వస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:45. తర్వాతి కార్యక్రమం వెంటనే.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి మనకు తెలియజేయడానికి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారు మన ఆకాశవాణి నెల్లూరు స్టూడియోస్లో మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ పథకాల గురించి మరింత సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రవిశంకర్ గారు.
4: అందరికీ నమస్కారం అండి.
3: రవిశంకర్ గారు, ముఖ్యంగా ఈ సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఒకటి వారి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా బీమా అనేది ఒకటి ముఖ్యమైనదండి, రెండోది పెన్షన్, అంటే వారికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే వృద్ధాప్యంలో పెన్షన్ కూడా చాలా ముఖ్యమైన. ఈ రెండు విషయాలపైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కదండి, అసలు ఈ పథకాలకి నాంది ఎప్పుడు పడింది, ఎలా మొదలయ్యాయండి?
4: మనకి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా ఈ 2014 ప్రధానమంత్రి జన్ధన యోజన కార్యక్రమం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసిన తర్వాత మనకి ప్రధానమంత్రి జన్ధన యోజన ప్రోగ్రాం కింద ఈ రెండు బీమా పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఈ మూడు పథకాలని కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఒక మిషన్ మోడ్లో ప్రారంభించడం జరిగిందండి. 28 నుంచి ఇది దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి వచ్చింది.
3: రవిశంకర్ గారు, ఈ పథకాల్లో ముఖ్యమైనది ఇక బీమా విషయం తీసుకున్నట్లయితే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం ఉంది కదండి, ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రారంభించారండి?
4: ఇది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మనకి జీవిత బీమా అంటారండి, షార్ట్ ఫామ్ లో PMJJBY అంటారు. ఇది మనకి 18 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హత ఉంది. ఇది సహజ మరణం, ఏదైనా వ్యక్తి సహజ మరణం చెందితే ఆ వ్యక్తికి ఈ బీమా వర్తిస్తుంది. దీనికి మనం ప్రతి అన్ని బ్యాంకుల్లోనూ, అన్ని కోఆపరేటివ్ బ్యాంకుల్లో, అలాగే పోస్ట్ ఆఫీసుల్లో, అన్నిట్లోనూ ఈ పథకం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది అమల్లో ఉందండి.
3: ఈ పథకం ద్వారా ఎంత బీమా లభిస్తుందండి?
4: దీనికి అర్హత వచ్చేసి భారతీయ పౌరుడై ఉండాలి, అలాగే వయసు 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి, వారి బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ

0: బ్యాంకు ఖాతా ద్వారానే ఈ పథకాన్ని వారు పొందడానికి అవకాశం ఉందండి.
1: ఎంతవరకు దీంట్లో ప్రయోజనం కలుగుతుందండి వాళ్ళకి?
0: పథకంలో చేరడానికి 50 సంవత్సరాలు వయసు పెట్టారు. ఈ పథకంలో చేరిన వాళ్ళు దీన్ని జీవిత బీమా అంటారు కాబట్టి సహజ మరణం చెందితే నామినీకి 2 లక్షల రూపాయల దాకా బీమా వచ్చే అవకాశం ఈ పథకం కింద ఉంటుందండి. 2 లక్షల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతా ద్వారానే జరుగుతుంది. నామినీ ఖాతాకి నేరుగా కేంద్ర ప్రభుత్వం వారు వేస్తారు.
1: ఇప్పటికే జీవిత బీమా ఉందనుకోండి, ఈ పథకంలో చేరవచ్చా? వాళ్ళకు కూడా లభిస్తుందా?
0: ఎన్ని బీమా పథకాలు ఉన్నప్పటికీ మనం ఈ బీమాలో చేరడానికి అవకాశం ఉంది. దానికి మిగతా బీమాలతోటి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే బ్యాంకు ఖాతా ఒక ఖాతాకి ఒక బీమా పథకమే వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి 2 ఖాతాలు ఉన్నప్పుడు జీవన్ జ్యోతి బీమా యోజన అనేది ఒక ఖాతాకే వర్తిస్తుంది. ఆధార్ అనుసంధానమైన ఒక ఖాతాకి వర్తిస్తుంది.
1: ఇది సంవత్సరానికి ఎంత చెల్లించాల్సి ఉంటుందండి?
0: బీమా ప్రీమియం సంవత్సరానికి 436 రూపాయలు చెల్లించాలండి. ఈ 436 రూపాయలు దీని కాల పరిమితి ఎలా ఉంటుందంటే జూన్ 1 తారీఖు నుంచి మే 31 తారీఖు దాకా కాల పరిమితి ఉంటుంది. మే నెలలో వీరు ఆ 436 రూపాయలు బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే సరిపోతుంది. బ్యాంకు వారు ఆటో డెబిట్ చేసుకుంటారు జరుగుతుంది. నేరుగా వాళ్ళకి వాళ్ళ సెల్ ఫోన్లకి అలాగే వాళ్ళ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్లో కూడా 436 రూపాయలు డెబిట్ అయినట్టుగా వాళ్ళకి కనిపిస్తుంది. తద్వారా వాళ్ళ పథకంలో చేరినట్టుగా వచ్చేస్తుంది.
1: మన ఖాతాలో నుంచి ఆ డబ్బులు కట్ అయితే చాలు, అదే మనకి ప్రూఫ్ అన్నమాట.
0: అదే మనకి ప్రూఫ్. ఇంకా
1: ఎవరైనా చేరొచ్చండి?
0: ఎవరైనా చేరొచ్చండి. దీని ఈ పథకంలో అందరూ చేరచ్చు. అతనికి వయసు ఒకటే దీనికి అర్హత. 18 నుంచి 50 సంవత్సరాల వయసులోపు వాళ్ళు అందరూ చేరడానికి ఈ పథకంలో అవకాశం ఉందండి.
1: సార్, ఇంకొకటి, ఏదైనా ప్రీమియం చెల్లించడం ఆ సమయంలో డబ్బులు లేవనుకోండి, కొంతకాలం తర్వాత ఏమైనా చెల్లించే అవకాశం ఉంటుందా? అలాంటి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళకి?
0: ఉందండి. మనకి మే నెలలో వాళ్ళు డెబిట్ ఆటో డెబిట్ చేస్తారు కాబట్టి మే నెలలో ఒకవేళ డబ్బులు లేకపోయినప్పటికీ మీరు తర్వాత మనము బ్యాంకు శాఖకు వెళ్ళి ఆ డబ్బులు కట్టి కూడా మనం ఈ బీమా సదుపాయాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఉందండి, అవకాశం ఉంది.
1: ఇక మరో పథకం గురించి మాట్లాడుకుందామండి. ఈ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అన్నారు కదా, అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటండి?
0: ఈ పథకం కూడా ప్రధానమంత్రి జన్ధన యోజన భాగంలో ఈ పథకాన్ని ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది ప్రమాద బీమా అంటారు. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన, ఒక వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందిన, ఒక వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందినా కూడా ఈ బీమా అతనికి వర్తిస్తుందండి.
1: ఈ పథకంలో చేరడానికి అర్హతలు ఏంటండి, అంటే వయోపరిమితి ఏమన్నా ఉంటుందా? ఎవరెవరు చేరవచ్చు ఈ పథకంలో?
0: ఈ పథకంలో చేరడానికి అర్హత భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 18 నుంచి 70 సంవత్సరాల లోపు 100 వ్యక్తులు ఈ పథకంలో చేరడానికి అర్హత ఉంటుందండి.
1: సార్, ఈ పథకానికి వార్షిక ప్రీమియం ఎంత చెల్లించాలండి?
0: ప్రమాద బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకానికి వార్షిక ప్రీమియం 20 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లాగానే బ్యాంకు ఖాతాలో ఆ 20 రూపాయలు ఉంచితే బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతుంది. మన ఫోన్కి సంక్షిప్త సమాచారం వస్తుంది. మన బ్యాంకు స్టేట్మెంట్ లో కూడా అది చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పథకం మనం పొందినట్టుగా భావించుకోవచ్చు.
1: ఏదన్నా ప్రమాదవశాత్తు మరణం గనక సంభవించినప్పుడు వీరి నామినీకి ఎంత డబ్బులు వస్తాయండి?
0: సురక్ష బీమా కింద బీమా మొత్తం వచ్చేసి 2 లక్షల రూపాయలండి. ఒకవేళ వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే నామినీకి 2 లక్షల రూపాయలు వస్తాయి. ప్రమాదంలో ఆ వ్యక్తి శాశ్వత అంగవైకల్యం చెందితే అతనికి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఒకవేళ ఆ వ్యక్తి పాక్షిక అంగవైకల్యం చెందితే అతనికి 1 లక్ష రూపాయలు వస్తాయి. ఈ రకంగా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో
1: ప్రయోజనం కలుగుతుంది,
0: పొందుతారు సార్.
1: క్లెయిమ్ ప్రక్రియ అనేది ఏదైనా ముఖ్యంగా ఈ ప్రమాదాల విషయంలో అండి, ఇది కొంచెం అంటే అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఎలా వాళ్ళు పొందగలుగుతారండి?
0: దీని క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మన బ్యాంకు శాఖకు వెళ్ళి బ్యాంకు శాఖ వారికి విషయాన్ని తెలిపి వారు అడిగిన పత్రాలు, ప్రధానమైన పత్రాలు, ఈ ప్రమాద బీమాలో సంబంధించి పోలీసు ఎఫ్ఐఆర్ రిపోర్టు, ఒకవేళ అతను ప్రమాదంలో మరణించి ఉంటే శవ పంచనామా రిపోర్టు, అలాగే మరణించిన యొక్క పాస్బుక్, అతని యొక్క పాస్బుక్, నామినీ యొక్క ఆధారు, పాన్ కార్డు, ఇవి బ్యాంకు వారికి సమర్పిస్తే బ్యాంకు వారు క్లెయిమ్ సెటిల్మెంట్ ఫామ్ మీద సంతకం తీసుకుని నేరుగా బీమా కంపెనీకి పంపిస్తారు జరుగుతుంది. చాలా తేలికగా ఈ బీమా క్లెయిమ్ కూడా వస్తుంది.
1: చాలా మంది ఇవాళ రకరకాల బీమా పథకాలు తీసుకుంటున్నారు కదండి, మిగతా ఏమైనా ఉన్నవాళ్ళు కూడా, ప్రమాద బీమా ఉన్నవాళ్ళు కూడా దీనికి అర్హులేనా?
0: అర్హులేనండి. మనకి ప్రమాద బీమా అంత ముందు వేరే బీమా కంపెనీలతో ఉన్నా కూడా మనం ఈ పథకంలో చేరడానికి అర్హత ఉందండి. ఇబ్బంది ఏం లేదు, అటువంటి ప్రతిబంధకం అయితే ఏం లేదు.
1: రవిశంకర్ గారు
0: సార్,
1: పెన్షన్ యోజన పథకాన్ని కూడా తీసుకొచ్చారు, అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చారు అనేసి. ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: ఈ అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశము మన వృద్ధాప్యం వచ్చిన తర్వాత, వ్యక్తి వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా ఇచ్చే పెన్షన్ పథకం ఈ అటల్ పెన్షన్ యోజన పథకం. వారు బ్రతుకున్నంత కాలము పెన్షన్ రావడమే కాకుండా వారి తదనంతరం వారి జీవిత భాగస్వామికి, వారి తదనంతరం వారి మీద ఆధారపడిన పిల్లలకు కూడా ఆర్థిక భద్రత కల్పించే అత్యంత అద్భుతమైనటువంటి పెన్షన్ అటల్ పెన్షన్ యోజన పథకం.
1: సార్, ఈ పథకంలో చేరడానికి వయో పరిమితి ఏమన్నా ఉందా? ఇంకా మిగతా అర్హతలు ఏంటండి
0: ఈ పథకానికి?

0: భర్తలు, ఒకటి భారతీయ పౌరుడే ఉండాలి. వయసు వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలండి. 40 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా ఈ పథకంలో వాళ్ళ సంబంధిత బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటుందో ఆ బ్యాంకు ఖాతా ద్వారా ఈ పథకాన్ని పొందడానికి అవకాశం ఉంది. సార్,
1: ఈ నెలవారి చందా ఎంత ఉంటుందండి?
0: అటల్ పెన్షన్ యోజన పథకానికి 18 నుంచి 40 సంవత్సరాల లోపు వారు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు వారి యొక్క వయసు అర్హతను బట్టి, వారు ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీమియం అనేది ఫిక్స్ చేసింది. ఇది మనకి ప్రతి బ్యాంకు శాఖ వారిని అడిగినా కూడా దాని యొక్క పట్టికని మనకి ఇవ్వడం చూపించడం జరుగుతుంది. ఆ పట్టిక ప్రకారం మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు 30 సంవత్సరాల వ్యక్తి ఉన్నారనుకోండి, 30 సంవత్సరాల వ్యక్తి ఒక 5,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాలి అంటే నెలకు 577 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ ఉండాలి. వారి బ్యాంకు వారు ఆటో డెబిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి 60 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఆ వ్యక్తి బ్రతుకున్నంత కాలము 5,000 రూపాయలు పెన్షన్ ఆ వ్యక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి తదనంతరము వ్యక్తి జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారికి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వారి తదనంతరము కూడా ఈ ఇతను కట్టిన 577 రూపాయలు ఏదైతే ఉంటుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం వేసి వడ్డీతో కలిపి 850,000 రూపాయలు కార్పస్ నేరుగా వారి పిల్లల నామినీ పేరు మీదకి పంపించడం జరుగుతుంది. ఈ పెన్షన్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కట్టిన డబ్బులు మళ్ళీ మన తిరిగి మన పిల్లల పేరు మీదకే కేంద్ర ప్రభుత్వం జమ చేసేటువంటి అద్భుతమైన పెన్షన్ అటల్ పెన్షన్ యోజన.
1: రవిశంకర్ గారు, మీరు అన్నారు ఈ పథకంలో భార్యాభర్తలు ఇద్దరు జాయిన్ అవ్వచ్చు.
0: చేరచండి. భార్యాభర్తలు ఇద్దరు చేరటం వల్ల నెలకి కుటుంబ పెన్షన్ 10,000 రూపాయల దాకా పొందే అవకాశం ఉంటుంది. కార్పస్ దాదాపుగా 17 లక్షల రూపాయల కార్పస్ వాళ్ళ పిల్లల పేరు మీద జమ చేసుకునే అవకాశం ఉండే పెన్షన్ అండి ఇది. ఇప్పుడు భర్తకి 5,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఒక కాలంలో భర్త మరణించిన తర్వాత భర్త పెన్షన్ 5,000 రూపాయలు భార్యకి వస్తుంది. భార్య పెన్షన్ 10,000 అవుతుంది. భర్త మీద ఉండేటువంటి 850,000 కూడా నామినీ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.
1: అసంఘటిత రంగ కార్మికులు కానీ, చిరు వ్యాపారులు కానీ, వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఈ పథకంలో చేరొచ్చా?
0: అందరూ చేరచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రధానమైన ఉద్దేశము, మన దేశంలో అసంఘటిత రంగంలో అనేక రంగాల వాళ్ళు పనిచేస్తున్నారండి. వ్యవసాయ మీరు చెప్పినట్టు వ్యవసాయ కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, తర్వాత మనకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, వీధి వ్యాపారులు ఉన్నారు, చిన్న చిరుద్యోగులు ఉన్నారు, అల్పాదాయ వర్గాలు ఉన్నారు. వీరందరికీ కూడా వారు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి పథకాలు తీసుకోలేరు కాబట్టి అతి తక్కువ ప్రీమియం తోటి అధిక మొత్తంలో లాభం చేకూరే విధంగా ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కానీ, సురక్ష బీమా యోజన కానీ, అలాగే అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ పథకాలందరినీ వారిని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకి చాలా ఉపయోగకరం ఈ పథకాలు.
1: ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రచార కార్యక్రమాలు చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటండి?
0: సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని మనకి కేంద్ర ప్రభుత్వం వారు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమంలో భాగంగా తీసుకురావడం జరిగిందండి. ఆడపిల్లల భవిష్యత్తుకి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు టీనేజ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఉన్నత విద్యలు చదువుకోవడానికి కానీ వాళ్ళ భవిష్యత్తుకి కానీ కొంత మొత్తం అధిక మొత్తంలో డబ్బులు వచ్చే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా రూపొందించిందండి.
1: ఇప్పుడు దీని వయసు ఎంత నిర్ధారించారండి?
0: ఇప్పుడు ఈ ఆడపిల్లల వయసు 10 సంవత్సరాల వరకు నిర్ధారించారండి. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఈ పథకంలో చేరడానికి వయసు అర్హతని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు.
1: సంవత్సరానికి ఎంత వరకు మనం డిపాజిట్
0: చేయవచ్చు? ఈ పథకం ఎలా ఉంటుందంటే అండి, ఈ పథకం 250 రూపాయల తోటి ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. 250 రూపాయలతో పథకం ప్రారంభించి సంవత్సరానికి 150,000 లోపు మీరు ఎంతైనా డిపాజిట్ చే తల్లిదండ్రులు ఎంతైనా ఆ పథకంలో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉందండి.
1: ఉన్నత విద్య కోసం కూడా మధ్యలో ఈ డబ్బులు తీసుకునే అవకాశం ఉంది అనేసి ఎట్లా అండి? అంటే ఎంతవరకు మనం డబ్బులు తీసుకునే అవకాశం ఉంది, ఏ వయసు దాటిన తర్వాత ఇది వర్తిస్తుందండి?
0: ఈ సుకన్య సమృద్ధి యోజన పథకము మనకి ఇందా చెప్పినట్టు 0 నుంచి 10 సంవత్సరాల లోపు వయసున్న ఆడపిల్లలకు వర్తిస్తుంది. 250 రూపాయలతో ఖాతా తెరుచుకుంటాము. సంవత్సరానికి 150,000 లోపు తల్లిదండ్రులు ఎంతైనా పొదుపు ఖాతాలో జమ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖాతా ఎంతవరకు నడుస్తుందంటే 15 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇంకా తర్వాత తల్లిదండ్రులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 18 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ పాప భవిష్యత్తుకి వారి ఉన్నత విద్య కానీ దేనికైనా ఏదైనా అవసరము అత్యవసరం అనిపిస్తే దానిలో 50% డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది.
1: మొత్తం డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు?
0: 21 సంవత్సరం అంటే ఖాతా ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరం తర్వాత నేరుగా మొత్తం డబ్బులు వడ్డీతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పాప అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పథకం అండి. చక్రవడ్డీ పథకం ఇది. 8.2% వడ్డీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించారు. మనం పెట్టిన పెట్టుబడికి దాదాపుగా అంటే అప్రాక్సిమేట్గా 3 రెట్లు మనకి వచ్చే అత్యంత మంచి పథకము పెట్టుబడి పథకము ఈ సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకానికి సంబంధించి ఒక మాట అండి, ఈ పథకంకి మనకి పన్ను రాయితీ కూడా ఉందండి. అంటే 3 రకాల పన్ను రాయితీలు దీనిలో ఉంటాయి.
1: వివరాలు చెప్పండి.
0: మనము సంవత్సరానికి

0: 50 లోపు డిపాజిట్ చేస్తాము పాప పేరు మీద, దాని మీద ఎటువంటి పన్ను పడదు. రెండోది దాని మీద వచ్చే వడ్డీ మీద మనకి ఎటువంటి పన్ను ఉండదు, అది రెండో పన్ను రాయితీ. మూడోది మెచ్యూరిటీ వాల్యూ ఎంత వచ్చినా కూడా దాని మీద ఎటువంటి పన్ను ఉండదు, అది మూడో పన్ను రాయితీ. అంటే మూడు రకాల మనకి పన్ను రాయితీల బెనిఫిట్ మనం ఈ పథకం ద్వారా పొందడానికి అవకాశం.
1: ఈ పథకాన్ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలండి?
0: ఈ పథకం కూడా అన్ని బ్యాంకు శాఖల్లోనూ ఉంది, అన్ని పోస్ట్ ఆఫీసుల్లోనూ ఈ పథకము అమల్లో ఉన్నాయి. ఈ పథకము చేరడానికి పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే సంరక్షకులు లేదా తల్లిదండ్రుల యొక్క పాను, ఆధార్ కార్డు, వారు ఎక్కడైతే బ్యాంక్ ఖాతా ఉందో ఆ బ్యాంకు శాఖకు వెళ్ళి ఈ పథకాన్ని మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. $250. కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో సాచ్యురేషన్ ప్రోగ్రామ్స్ అని పెట్టి, ఆ సాచ్యురేషన్ ప్రోగ్రామ్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ మీద వెళ్ళి 18 సంవత్సరాలు నిన్న ప్రజలందరినీ కూడా ఈ పథకాల్లో మేము చేర్పిస్తున్నాము. బ్యాంక్ శాఖల వారి యొక్క సహకారంతో, ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో ఈ పథకాల్లో చేర్పిస్తున్నాము. తప్పకుండా ఈ పథకాల యొక్క ఈ పథకాలను తెలుసుకొని అందరూ కూడా ఈ పథకాల్లో చేరి లబ్ధి పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్.
1: వావిలాల్ రవిశంకర్ గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం అందిస్తున్న ఈ పథకాలన్నిటి గురించి కూడా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి.
0: మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ప్రజల సామాజిక ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కెనరా బ్యాంక్ అమూల్య ఆర్థిక సాక్షరతా కేంద్రం నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ శ్రీ వావిలాల రవిశంకర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పెళ్లి పుస్తకం ఏ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ ధర్మసాగర్ మల్లికుదురుల నుండి జక్కుల సంపత్, రమాదేవి, శ్రీరామ్, శ్రీవాణి, అనుదీప్, బరిగె ఉమాదేవి, రమేష్, మున్నా, లల్లి, రాజయ్య, ఓదేవ, గట్టన్న, రానెక్క వీరందరి కోసం ఈ పాట.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి, ఏ రెడీయా? సరిగ్గా

అసలైన సిసలైన ఆంధ్రత్వ ట్రేడ్ మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు. గోంగూర పచ్చడి, గొడ్డు కారపు ముద్ద, మినపట్టు

మీరు విన్న ఆ పాట హనుమాన్ జంక్షన్. ఏ చిత్రం కోసం? శ్రీనివాస్ చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం సురేష్ పీటర్స్. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ డాక్టర్స్ కాలనీ టు హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి బైరి నరసయ్య, టైలర్ రామస్వామి, బైరి వంశీకృష్ణ, బైరి మణికంఠ, తాటిపముల రమేష్, అడిగొప్పుల రామకృష్ణ, వెంగళకుమార్, పరిగిపల్ల రాజలింగం. కార్యక్రమంలో తర్వాతి పాట వర్షం. ఈ చిత్రం కోసం చిత్ర రకీబాలం పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వీళ్ళు అడ్రస్ సరిగ్గా రాయలేదు, ఓ కేవలం రాఘవాపురం రాశారు. రాఘవాపూర్ నుండి చిదురాల ఫ్యామిలీ నుండి బలరాములు, చక్రపాణి, అంబరి, యాకస్వామి, చిన్నస్వామి, అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి శంకర్ శారద. వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు విన్న ఆ పాట పెదరాయుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం నుండి రమేష్, పులిచేరు నరేష్, ఆకుల మహేష్, సంగం రమేష్, తుమ్మట్టి సుధాకర్, అంగం సుధాకర్, కృష్ణ. కార్యక్రమంలో తర్వాతి పాట జీన్స్. ఈ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట బాహుబలి 2 ఈ చిత్రం కోసం శ్రీనిదేవి శ్రీ సౌమ్య పాడిన ఎంఎం కీరవాణి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెద్దపల్లి జిల్లా బోడుపల్లి నుండి సత్యనారాయణ, వినయ్, వనిత, ఈశ్వర్, రాధ, నరసమ్మ, గట్ట వెంకటేశం, అమరీందర్, అలాగే పెద్దపల్లి జిల్లా బోడుపల్లి నుండి లక్ష్మీ పోషం, పద్మ, సునీత, భాగ్యలక్ష్మి, కుమారస్వామి, కవిత, అలాగే మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు నుండి బొడ్డుపల్లి సత్యనారాయణ, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాతి పాట నువ్వొస్తానంటే నేను వద్దంటానా. ఈ చిత్రం కోసం కార్తీక్ సుమంగలి పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరి కోసం ఈ పాట.

మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

కార్యక్రమంలో తర్వాతి పాట ఆయుధం. ఈ చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా పాడిన చిన్న చిరణ్ గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుండి వెంకట్, పద్మలత, సింధు, లయ, అలాగే వీళ్ళు అడ్రస్ సరిగ్గా రాయలేదు, భూదాన్ పోచంపల్లి యలగందుల నుండి మార్కండేయ లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, శోభ, నాగులు వీరందరి కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: కార్యక్రమంలో చివరిగా ఒక్కడు ఈ చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం మణి శర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నాగర్ కర్నూలు జిల్లా రాజాపురం గ్రామం నుండి చీకిరాల వెంకట్, స్వామి వివేక్, ధనుష్, హిమాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్న ఆ పాటతో ఈనాటి మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. ఆంగ్లంలో వార్తల మరి కొద్దిసేపట్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్సి వసంత కోకిలం గారి గాత్రం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు ఎన్సి వసంత కోకిలం గారి గాత్రం విన్నారు కదా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు మధుర గీతాలు, అలనాటి ఆ పాత మధురాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మంచి మనిషి ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.
2: అంతగా నన్ను చూడకు,
3: మాట్లాడకు.

ಅಂತದಾ ನಾನು ತೋ

కలిసి వచ్చిన అదృష్టం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

మంచి మనసులు ఈ చిత్రం కోసం జమునారాణి ఘంటసాల పాడిన కొసరాజు గీతం, సంగీతం కేవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్తే. జై హింద్.